శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 6వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 27వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

శరణం శరణం ప్రపద్యే పార్థాయత శతృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. శ్రోతలు వింటున్నారు భక్తి రంజిని. కార్యక్రమంలో ఇప్పుడు ఈ ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భక్తి రంజిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని భక్తి గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో ఎస్ చిరంజీవాచార్యులు గారు తెలియజేసే హితోక్తులు వింటారు.
1: ఉత్తములైన వారు తాను చాలా కష్టపడి ధర్మబద్ధంగా సంపాదించి తనను తన యొక్క కుటుంబమును పోషించుకును. ఈనాటి రోజుల్లో సంపాదనే ధ్యేయంగా జీవన విధానం కొనసాగుతున్న విషయం మనం నిత్యం చూస్తున్నదే. ఎక్కడ చూసినా వ్యాపార దృక్పథంతోనే మనస్సు పనిచేస్తూ ఉంది. మానవాళికి సంపాదన ముఖ్యమే, కానీ అది ధర్మనిరతితో కూడుకున్నది కావాలి అంటారు పెద్దవాళ్ళు. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ధనం కూడా తాను ఖర్చు పెట్టుటకు పనికిరాదన్నారు పెద్దలు. ఇక సోదరులందరినీ మట్టుబెట్టి లేదా బలవంతంగానైనా సంపాదించినది అధమవిత్తంగా పరిగణించినారు. ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో కట్న కానుకల రూపేణ అమ్మాయిల తరఫున పురుష పుంగవులు అందినంత దండుకుంటున్న వైనం చూస్తుంటే అర్ధేచ అన్న పదం వారికి మరో రకంగా వినపడటం విడ్డూరమేమో. అందుకే శాస్త్రకారులు ఇలా సెలవిచ్చారు: ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భాతృవిత్తంచ శ్రీవిత్త మధమాధమం. తాను ధర్మబద్ధంగా సంపాదించిన ధనము ఉత్తమమైనదనియు, తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చినటువంటి ధనం మధ్యమ రకమనియు, సోదరులను కొల్లగొట్టి సంపాదించినటువంటి ధనము అధమమనియు, స్త్రీ నుండి పొందినటువంటి ధనము అధమాధమనియు పరిగణించారు మన శాస్త్రకారులు. అందుకే భారత కాలంలో అర్జునునిచే సంధింపబడినటువంటి భీష్మాచార్యుల వారు అంపశయ్యపై పరుండి నీతి సూత్రములు తాను చెప్పుతూ ఉన్నాడు. అప్పుడు వారి మనుమలందరూ కూడా తన చుట్టూ చేరి, తాత మీరు ఇప్పుడు చెప్పుచున్నారేమే ఈ నీతి వాక్యాలు? అలనాడు నిండు పేరోలగములో ద్రౌపదీదేవి పుట్టములలుచున్నాడు, మీకు గుర్తురాలేవా? అందరిలో పిన్నవాడైన మన అభిమన్యునిపై యుద్ధము చేసిన రోజుల్లో మర్చిపోయావా తాత అని అడగగా, అప్పుడు భీష్మాచార్యుల వారు ఇలా చెప్తూ ఉన్నాడు: ఆ రోజు నా స్వార్జితమైనటువంటి భోజనము కాదు. దుర్యోధనాదులేమో అక్రమ సంపాదన చేసి అలా అక్రమ సంపాదన చే వండి వడ్డించినటువంటి యొక్క ధనం చేత ఆ భోజనం చేయడం వల్ల నాకానాడు జ్ఞానము శూన్యమైనది. ఇప్పుడు అర్జునుని యొక్క శరధాటికి శరీరము తూట్లు పడి అట్టి స్వార్థపూరితమైన రక్తమంతా వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి రక్తపు బొట్టులున్నాయే, ఈ రక్తపు బొట్టులన్నీ కూడా నా ఉత్తమ సంపాదనే సుమా, అందువల్లేమో నాకీనాడు ఈ జ్ఞానం అలవడింది అని భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవలసిన అవసరం కూడా ఉంది. అందుకే నేటి యువత సన్మార్గం వైపు పయనించి ధర్మ సూక్ష్మములు తెలుసుకొని ఉత్తమమైన ధనం సంపాదించి సమాజ శ్రేయస్సుకు దోహదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
0: శ్రోతలు ఇంతవరకు ఎస్ చిరంజీవాచార్యులు గారు తెలియజేసిన హితోక్తులు సూక్తి సుధ కార్యక్రమంలో విన్నారు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పీహెచ్డీ పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ
1: ఇప్పుడు దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఇవాళ పీహెచ్డీ పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాళ్ళని అన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరం అయితే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
0: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

0: మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్దులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ
1: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21 జూలై పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 నెలల్లో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం, ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద్ ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी त्रिदिवसीय सेशेल्स यात्रार्थम् अद्य प्रातः प्रतिष्ठते. सेशेल्स देशस्य स्वर्ण जयंती राष्ट्रीय दिवस समारोहे सः विशिष्टातिथिरूपेण उपस्थितः भविष्यति. पञ्चदशोत्तर द्विसहस्रतम वर्षात् अनन्तरम् इयं तस्य प्रथमा सेशेल्स देशीया यात्रा भविष्यति. विदेश मंत्रालयेन सूचितं यत् भारतीय सशस्त्र सेनायाः एकं दलं भारतीय नौसेनायाः नौपोत युगलं च अस्मिन् उत्सवे सहभागं करिष्यन्ति. यात्राकाले प्रधानमंत्री द्विपक्षीय सहयोगस्य सर्वेषां पक्षाणां समीक्षां कर्तुं परस्परहितस्य क्षेत्रीयेषु अन्ताराष्ट्रियेषु च विषयेषु सविस्तर विचारणार्थं सेशेल्स देशस्य राष्ट्रपतिना डॉक्टर पैट्रिक हर्मिनी इत्यनेन सह संवादं करिष्यति. केन्द्रीयः गृहमंत्री अमित शाहः अद्य गुजराते भारत टैक्सीति सहकारिता धृत भाटकयान सेवायाः शुभारंभं करिष्यति. सहकारिता क्षेत्रस्य वरिष्ठाधिकारिणः विभिन्नानां संस्थानानां प्रतिनिधयः भारत टैक्सी सम्बद्धाः चतुस्सहस्राधिकाः सारथीति चालकाः च अस्मिन् कार्यक्रमे सहभागं करिष्यन्ति. आदौ अहमदाबाद सूरत वडोदरे इत्यादिषु गुजरातस्य चतुर्दशसु जनपदेषु अस्याः सेवायाः आरम्भः भविष्यति. आगामि मासपर्यन्तं राज्ये सर्वत्र सेवा विस्तारस्य योजना अस्ति. गृहमंत्री अमित शाहः गतवासरे मादक द्रव्याणि विरुध्य संयुक्त संघर्षाय आहूतवान्. सः अवदत् यत् मादक द्रव्याणां प्रकोपः राष्ट्रिय सुरक्षायै सामाजिक स्थिरतायै आर्थिक हिताय यूनां देशस्य च भविष्याय भयं जनयति. सः आध्यात्मिक नेत्रीन् यूनः मातृशक्तिं च अस्य संघर्षस्य कृते एकस्मिन् मञ्चे आगत्य कार्यं कर्तुम् आग्रहीतवान्. श्रीशाहः नवदिल्ल्यां मादक द्रव्य विषयक संयोजन केन्द्रस्य दशम शीर्षस्तरीय सभां सम्बोधयन् एवम् अभ्यभाषत.
4: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
3: उत्तर प्रदेशारक्षिबलेन श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र न्यासस्य दानराशि वञ्चना प्रकरणे प्रथम सूचना प्रतिवेदनाधारेण अष्टौ जनाः निगडिताः. इदं तावत् प्राथमिकं प्रतिवेदनं मुख्यमन्त्रिणः योगिनः आदित्यनाथस्य निर्देशेन विशेष निरीक्षण दलस्य अनुशंसानन्तरं पञ्जीकृतम् आसीत्. इदं प्रकरणं श्रीरामजन्मभूमितीर्थक्षेत्रन्यासेन प्राप्तानाम् उपहाराणां दानानां च वञ्चनासम्बद्धारोपाणां प्रकाशनानन्तरं सम्मुखम् आगतम्. न्यासस्य अनुरोधेन मुख्यमन्त्रिणा योगिना आदित्यनाथेन एकस्य विशिष्टनिरीक्षणदलस्य सङ्घटनाय आदेशः प्रदत्तः. भारतीयर्तु विज्ञान विभागेन अनुमितं यत् सोमवासरं यावत् दिल्ली पंजाब हरियाणा चंडीगढ़ पूर्वीयोत्तर प्रदेश राजस्थान मध्यप्रदेश महाराष्ट्रोत्तराखण्डेषु लक्षद्वीपस्य कतिपय क्षेत्रेषु च तडित्पातस्य संभावना अस्ति. कोलकाता दुर्घटनायां आहतानां संख्या एधित्वा षोडश संजाता अस्ति. तत्र व्रणितानां उपचारः SSKM चिकित्सालये प्रवर्तते. इति वार्ताः.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రసార విశేషాలు. నూట 3.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రభుతి గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆస్తమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కాలేయ సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు వినవచ్చు. ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో అలరారుతున్న ఆలయాల విశేషాలు రెండో భాగం వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎర్ఎం రాజు మరియు శ్రీమతి పి శ్యామలదేవి గారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్ఎం రాజు గారు. ఇక ఈ ఉదయం 9:00 to 10:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వినవచ్చు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు. తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి 12:30, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంకాలం 5:00

ఇక సాయంకాలం 5 గంటలకు తిరిగి రాత్రి 8 గంటలకు శ్రోతల ఉత్తరాలతో వరకు ఉన్న సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం వినవచ్చు. 6 గంటలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 6:30 రంగస్థలి కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ బుర్రకథ వినిపిస్తారు శ్రీ ఆర్ ప్రభాకర్ బృందం గారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ. 8:45 తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు. 9 గంటలకు తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాన్ని రిలే వినవచ్చు. 10:00 నుంచి 11:00 వరకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 11:10 ఈనాటి మానిసంపద ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్.

0: కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సీషెల్స్ లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువేలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మేనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందడం పట్ల భారతదేశం నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026కు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ది సదస్సుది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబిజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవీలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4000 మందికి పైగా డ్రైవర్లు భారత్ ట్యాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో జులై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, వార్డెన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి అసంఖ్యక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సావరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రెజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్ద స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
2: Which is very comprehensive. It's not only about tariffs and rules of origin. It's not only about trade in goods and services. It's about collaborations in technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
1: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి, విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనిజులాలో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. 2 భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనిజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టాడ్ ను ప్రారంభించింది. వెనిజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవతా సహాయం, విపత్తు ఉపశమన మిషన్ గా చేపట్టారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనెగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రోలీగ్ హాకీ పోటీలో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనిజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మన దేశం ఆపరేషన్ అమెస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

പ്രഭാത ലഹരി. విభిన్న కార్యక్రమాల సమాహారి మా ఈ ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రభుత్వ గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ఆస్తమా వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు వింటారు. అలాగే 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో కాలేయ సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తెలియజేసే సలహాలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభుత్వ గీతాన్ని.

0: ప్రభూత గీతం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకానగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
7: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9440004837.
9: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
8: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
9: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
8: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
10: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
8: సంప్రదించండి
10: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
8: ఖలీల్వాడి, నిజామాబాద్.
10: సెల్ 7799090505.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: ముఖాన మొటిమలా,
13: సై బాల్.
12: గజ్జా బొబ్బలా,
13: సై బాల్.
12: నడువుల తామరా,
13: సై బాల్.
12: బురద పుల్లా,
13: సై బాల్.
14: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
0: ప్రకటన విన్నారు శ్రోతలు. ఏం చేశారు? 103.2 MHz వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమం ఇప్పుడు వినండి. అన్నమయ్య సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రేణుక పాడిన ఈ పాటని కీరవాణి సంగీతంలో.

శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ఉదయం 7:30 అంటే మరికాసేపట్లు ప్రసారమవుతుంది ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ఆస్తమా వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఎన్ లింగం వర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ హరితకృష్ణ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
3: మీరు ఒక పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు. తరచుగా వింటుంటాం ఆస్తమా వ్యాధి వచ్చింది, ఆస్తమా వ్యాధి వచ్చింది అనే మాట. ఈ ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుందా?
0: మనకి ఊపిరితిత్తుల సమస్యలు అంటారా, మనకి చాలా రకాలుగా ఉంటాయండి. సో మన కామన్ గా వచ్చేది ఆస్తమా ఉంటుందండి, అట్లానే సిఓపిడి అంటారు. కొంతమందికి క్రానిక్ గా ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన బ్రాంకెక్టెసిస్ అని చెప్తారు. మన ఇండియాలో మోస్ట్ కామన్ గా చూసేది ట్యూబర్క్లోసిస్ అండి, టీబీ వ్యాధి అండి. అట్లానే కొంతమందికి నిమోనియా వస్తుంది. మనకి ఐఎల్డి అనే కండిషన్స్ ఉంటాయండి, మనకి ఏంటంటే మన ఆక్యుపేషన్ చేయడం వల్ల గానీ. సో అట్లా కూడా మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి.
3: సో ముఖ్యంగా ఈ ఆస్తమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
0: సో ఆస్తమా వ్యాధి అనేది మనకి కామన్ గా పేషెంట్ కంప్లైంట్ చేసేది ఏంటంటే దగ్గు రావటము, దగ్గు పొడి దగ్గు ఉండొచ్చు, అట్లనే తెమ్మడితో పాటు ఉండొచ్చు. అలాగే పేషెంట్ దమ్ము వస్తుంది, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, నిద్రలో లేచటం దమ్ముతో రావటం, అట్లనే పిల్లి కూతులు రావటము, నడుస్తా అంటే ఆయాసపడటము. సో ఇవన్నీ మనకి కామన్ గా మనం చూసే ఉంటుంది. అట్లనే పేషెంట్ కొంతమంది ఇట్లా ఇబ్బంది ఉన్నప్పుడు ఛాతి ఒక బరువు ఉండగా అని చెప్తారు, బరువుగా ఉంది ఛాతి. సో ఇట్లా కూడా మాకు కంప్లైంట్స్ అనేది
3: వస్తాయి.
0: ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, చెస్ట్ హెవీ అయిపోతుంది. సో ఇవి కామన్ గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అండి. సో ఈ ఎందుకు అవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి కొన్ని ట్రిగర్స్ అంటూ ఉంటాయండి. సో ట్రిగర్స్ ఏం చేస్తాయంటే మన శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో, ముక్కు నుంచి మనకి ఊపిరితిత్తుల్లో ఏవైతే దారులు వెళ్తాయో, వాటిని ఉబ్బటం చేస్తుంది, వాటిలో వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చినప్పుడు క్లియర్గా ఉన్న పైపు చిన్నగా అయిపోవటం, ఆ చిన్నగా అయిపోయిన పైపు నుంచి గాలి లోపలికి వెళ్ళలేకపోవటం, దాంతో మనకి దమ్ముగా రావటము, పిల్లి కూతలు రావటము, ఛాతీ బరువుగా ఉండటం అనేది జరుగుతుందండి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 17% పేషెంట్స్ బాగా దీంతో ఎఫెక్ట్ అవుతారండి. అట్లనే మనకి ఇండియాలో మోస్ట్ కామన్గా ఇది కర్ణాటక, అట్లనే చండీగఢ్, మళ్ళీ న్యూఢిల్లీ, సో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసెస్ మనం చూస్తామండి.
3: అంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉంది?
0: ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అండి, సో అక్కడ మనకి పోలన్స్, కర్ణాటక బెంగళూరు చూసుకున్నాం అనుకోండి, అక్కడ పోలన్ ఉండేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్లానే మనకి చండీగఢ్ అండ్ న్యూఢిల్లీ ఏరియాస్ లో మనకి ఏంటంటే అక్కడ మనకున్న పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చండీగఢ్ లో మనకి ఎప్పుడైతే పంటలు అయిపోతాయో, వాళ్ళు అక్కడ దాన్ని భూమిని మనం మంట పెడతాం కదా, సో అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్, అట్లానే నార్మల్ గా ఉన్న పొల్యూషన్ కూడా ఎక్కువ అవటంతో కూడా మనకి ఎక్కువ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ.
3: ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి?
0: దీనికి గుర్తించడానికి మనకి సింప్టమ్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సో మనకి దగ్గు రావటం, ఛాతి బరువుగా ఉంటాం, పిల్లి కూతులు ఉంటాము, దమ్ము రావటం. సో వీటితో పాటు ఏంటంటే అండి, మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. అట్లానే మనకి డిఎల్సిఓ టెస్ట్లు ఉంటుంది. మనకి సాధారణంగా మనం 6 మీటర్స్ నడవగలుగుతున్నాము, నడిచే డిస్టెన్స్ మనం నడవలేకపోతున్నాము. ఆ సమయంలో కూడా మనకి ఏంటంటే మనం రోజు రెగ్యులర్ గా చేసేది కూడా మనం చేయలేకపోతున్నాము డిస్టెన్స్. సో మనం మన అందుబాటులో ఉన్నది మనం రోజు మనం మానిటర్

0: పదార్థాలని బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు.
1: తినే తిండి వల్లనే కాదండి, మనకు ఒక్కొక్కసారి మనము కొంతమంది ఎక్సర్సైజ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వాళ్ళకి దమ్ము వస్తుంది. సో మనకి ఏంటంటే ఆస్తమా అనేది ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా పెరగచ్చు, రావచ్చు, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే దీని వలన మనము ఎక్సర్సైజ్ చేయకుండా ఆపేయటం అంటూ ఉండదు. సో ఒకవేళ మనకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది ఏర్పడుతుంది అన్నప్పుడు మనం దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎట్లా అంటే, మనం ఎక్సర్సైజ్ చేసే ముందు మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ వాడితే బిఫోర్ దట్ ఎక్సర్సైజ్ మనకి బెటర్ ఉంటుంది, విల్ నాట్ హ్యావ్ దట్ సింప్టమ్స్ అండి.
0: డాక్టర్ గారు, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
1: ఉంటుందండి. సో మనకి ఎట్లా అంటే అండి, మనకి 70% ఆఫ్ ద కేసెస్ జెనెటిక్ గా కూడా వస్తుంది. అంటే స్ట్రాంగ్ హిస్టరీ అంటే మన పేరెంట్స్ గానీ తల్లిదండ్రులు గానీ లేకపోతే మన సిస్టర్స్ గానీ ఒకవేళ ఉంటే, మనకు వచ్చే పూర్వీకులు ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో జెనెటిక్ గా రావచ్చు, అట్లనే మనకి మనం చేసే పనుల వలన గానీ
0: వృత్తి బట్టి
1: కూడా ఉంటది. సో ఒకవేళ మనం ఫార్మర్స్ అండి, పొలంలో పని చేసుకుంటాం, పొలంలో మనం పెరిగే గడ్డి నుంచి అక్కడ మనకి ఫంగల్ చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దాని నుంచి కూడా మనకి రావచ్చు. మనము పౌల్ట్రీ ఫార్మింగ్ అంటాము వాళ్ళల్లో, అట్లనే మనం బర్రెల్ని పాలు పిండుతారు వాళ్ళు. సో వాళ్ళు అందరు మేతలేస్తారు. సో దాని నుంచి కూడా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ, అక్కడ నుంచి వచ్చే డస్ట్ వలన కానీ, సో దాంతో కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
0: ముఖ్యంగా పరిశ్రమంలో పనిచేస్తుంటారు కొంతమంది కార్మికులు,
1: మనకి ఇప్పుడు బీడీఎఫ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు, కొంతమంది మన కాటన్ మిల్లో వర్క్ చేస్తారు, రైస్ మిల్లో వర్క్ చేస్తారు, అట్లనే మనకి రోడ్ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా పొల్యూషన్ కి ఎక్స్పోజ్డ్ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే హై రిస్క్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే వస్తుంది అని కాదు, వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని.
0: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి ఆస్తమా వచ్చి ఉంది అనుకుందాం, కానీ అది ఆస్తమా వ్యాధి అనేది అతను గుర్తించలేదు, గమనించలేదు, ఆ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఆస్తమా వ్యాధి ముదిరితే గనక అతని శరీరంలోని ఇతర అవయవం అంటే వేరే ఆర్గన్ ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందా?
1: సో సార్, ఇప్పుడు మనకి ఆస్తమా కొన్ని కొన్ని సార్లు ట్రీట్మెంట్ తీసుకోకుండానే కూడా ఒక్కొక్కసారి రిజాల్వ్ అవుతుంది. సో అట్లా రిజాల్వ్ అయినప్పుడు మనకి పేషెంట్ ఏంటంటే, సరే వచ్చింది కదా, రిజాల్వ్ అయిపోయింది, దాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు, దానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. అదే ఒకవేళ బాగా క్రిటికల్ అయిపోయింది, దాని వలన ప్రాణాభయం కూడా ఉంటుంది, ఎగ్జాజర్బేషన్ అయిపోయి అంటే చాలా సివియర్ కండిషన్గా అవుతుంది. అంటే ఎంత కండిషన్కి వెళ్తుందంటే పేషెంట్ 4 అక్షరాలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతాడు. సో మనకి పేషెంట్ దాని వలన స్పృహ తప్పటం కానీ, ఆల్టర్డ్గా అంటే మాట సరిగ్గా మాట్లాడిపోవటము, ఏదో పడి అట్లా మాట్లాడటం, అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ మనం దాన్ని వదిలేసాము, దాన్ని మనం ట్రీట్ చేయలేదు, అంత సివియర్ కండిషన్కి వెళ్ళింది, దానివల్ల ప్రాణభయం కూడా ఉంటుందండి. సో దాన్ని మనము గుర్తించాలి, జబ్బు గురించి మనం తెలుసుకుంటూ దాన్ని అదుపులో అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి ఎగ్జాజర్బేషన్స్ డెత్కి కాజ్ అవటం అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది.
0: డాక్టర్ హరితకృష్ణ గారు, మరి ఆస్తమా వ్యాధి సోకిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న వైద్య విధానాలు ఎలా ఉన్నాయి?
1: సో మనకి పేషెంట్కి ఆస్తమా అనే నిర్ధారణం అయినాక మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్ మనకి రెగ్యులర్గా వచ్చి కనిపించుకొని ఆయాసం ఉంది అని చెప్పుకొని మనం టెస్ట్ చేసుకొని నాకు ఆస్తమా నిర్ధారణ అవుతుంది కదా సార్. సో ఆ టైంలో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. వి పుట్ దెమ్ ఆన్ ఇన్హేలర్స్, ఇన్హేలర్స్ మీద పెడతామండి, ఇన్హేలర్స్ మీద అట్లనే వేరే మెడిసిన్స్ మీద పెడతాము. సో ఇన్హేలర్స్లో కూడా మనకి 2 రకాలుగా మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాము, 2వది రెస్క్యూ థెరపీ అంటాము. సో ఏంటంటే పేషెంట్కి మనం మందులు కరెక్ట్గా వాడుతూ ఉంటా అంటే తన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, తనకి రాత్రిపూట లేచి కూర్చుంటాం కానీ, దమ్ము రాకపోవటం కానీ, పిల్లి కూతులు రాకపోవటం కానీ అట్లా ఉండి చేస్తా అంటే వాళ్ళని మనము మెయింటెనెన్స్ థెరపీ మీద పెడతాము. అదే ఒక్కొక్కసారి వీళ్ళల్లో మెయింటెనెన్స్ థెరపీ మీద ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే వేరే మళ్ళీ ట్రిగర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, వేరే వైరల్

0: ఇన్ఫెక్షన్ స్కిన్ ఫేస్ అయినప్పుడు, లేదంటే క్రానిక్ గా జలుబు ఉండడం వల్ల కానీ, లేదంటే మనకి యాసిడ్ రిగర్జిటేషన్ దాంతో ఉన్నప్పుడు కానీ, వేరే ఏ కారణాల వల్ల అయినా కానీ జబ్బు ఒకసారి పెరిగింది అనుకోండి, ఆ టైంలో మనం రెస్క్యూ మెడికేషన్స్ అనేవి పెడతాము. ఏంటంటే మనం ఆ మెడిసిన్ ఆ పీల్చే రెస్క్యూ మెడిసిన్స్ వాడితే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్లే వరకు కొంచెం మన చేతిలో టైం ఇస్తుంది. రాత్రి ప్రాబ్లం వచ్చింది, మనం రెస్క్యూ మెడిసిన్ మన చేతిలో ఉంటే మనం అది వాడే
1: ప్రాణాపాయం నుంచి మనం
0: బయటపడే టైం ఉంటుంది. అదండి,
1: ఒకవేళ ఆస్తమా వ్యాధికి వైద్య చికిత్స ప్రారంభించిన తర్వాత నిర్ణీత కాలం ఏమైనా ఉంటుందా? ఇన్ని రోజులు పడుతుంది, ఇంత కాలం పడుతుంది తగ్గడానికి అని చెప్పడానికి?
0: సార్, ఇప్పుడు మనకి ఆస్తమా ఎట్లా అంటే అండి, సో మనకి ఒక సైకిల్ లాంటిది. మనం ఎప్పటి వరకు అయితే మనం ఒక ట్రిగర్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పుడు వరకు మనకి మందులు వాడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ట్రిగర్ అంటే మనం చేసే పనుల వల్ల కానీ, మనం వేసుకునే మందుల వల్ల కానీ, మన ఎక్స్పోజ్ అయిన పొల్యూషన్ వల్ల కానీ, సో ఇట్లా, లేదంటే మనకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో, మనం వీటికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ కాకుండా ఉంటామో అప్పుడు మనం డోసెస్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ అగైన్ మనం ఎప్పుడైతే బాడీ దానికి రెస్పాన్స్ మళ్ళీ ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ టైంలో మన సిమ్టమ్స్ మళ్ళీ వస్తాయి. సేమ్ లైక్ బీపీ అండ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ, సో అట్లా మనకి దీనికి మందులు వేసుకుంటూ ఉండాలి. వన్స్ ద డిజీజ్ ఇన్ కంట్రోల్, మనం డోస్ అనేది తగ్గించుకోవడానికి ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మరో విషయం, ఇప్పుడు ఆస్తమా సోకిన వ్యక్తి మందులు వాడుతూనే ఆహార నియమాలు పాటించాల్సి ఏమైనా ఉంటుందా?
0: అదే అండి, మనం ఇందాక అనుకున్నాం కదండి, సో ప్రతి ఇండివిజువల్ వేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టునంది, సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఇవాళ ఏది తీసుకుంటున్నాము, మనం తిన్న వలన మన సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు సిమ్టమ్స్ పెరగటం ఏమైనా జరిగిందా, లేదంటే ఇవాళ మనం తిన్నాక మనం వెన్ వీఆర్ డూయింగ్ మనం నడుచుకుంటున్నాం రోజు నడిచే దాంట్లో మనకి తేడా ఏమైనా వచ్చిందా, మన సిమ్టమ్స్ ఏమైనా పెరిగినాయా, సో మన బాడీ గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇట్లు కాకుండా ఇన్ కేస్ మనకి ఎలర్జెన్ టెస్టింగ్ కూడా ఉంటుంది, సో ఎలర్జెన్ టెస్టింగ్ లో మనకి ఏ పదార్థాలు పడుతున్నాయి పడట్లేదు అనేది మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఓకే నాకు ఇది పడట్లేదు, సో దిస్ ఐ షుడ్ అవాయిడ్ ఇన్ ఇది నేను నా డైట్ లో అవాయిడ్ చేస్తే బెటర్, దీన్ని నేను తీసేస్తే బెటర్, సో అట్లా కూడా మనం చేసుకోవచ్చు.
1: మరో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు, అలాగే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అవకాశం ఏమైనా ఉందా?
0: లేదండి, ఆస్తమా అంటే అది కమ్యూనికబుల్ డిజీజ్ కాదు, ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేది కాదు.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆస్తమా వ్యాధికి కారణాలు జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగం వర్ధన్ గారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈ రోజు ఉదయం 8 గంటలకు అంటే మరి కాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కాలేయ సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు, ఇప్పుడు వినండి.
4: పావన గోదావరి గలగలల సవ్వడులతో
5: అనునిత్యం పునీతమవుతున్న గ్రామం కందకుర్తి.
4: అడుగడుగున గుడులు,
5: ఎదఎదలో భక్తి భావాలు,
4: పౌరాణిక చారిత్రక మహిమాన్విత విశేషాలతో విరాజిల్లుతోంది
5: కందకుర్తి త్రివేణి సంగమం.
4: కందకుర్తి సంగమ క్షేత్రంలో అలరాడుతున్న ఆలయాల విశేషాలతో ప్రసారమవుతుంది
5: ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.
4: తప్పక వినండి ఈ శనివారం ఉదయం 8:30
5: మన ఆలయాలు కార్యక్రమం.

ప్రభాతల్ హరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసంత నువ్వే చిత్రం కోసం చిత్ర పాడిన పాట. ఈ సినిమాకి సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్.

శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి మరో గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు.

0: తొలి ప్రేమ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58 దాటి 23 సెకండ్లు. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కాలేయ సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, కాలేయం యొక్క విధులు ఏముంటాయి? ఇది దెబ్బతిన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనే మాట మనం వింటుంటాం. అంటే లివర్ సామాన్యంగా సాధారణంగా ఉండాల్సిన స్థితి నుంచి ఉబ్బెత్తుగా మారటం, వాపు రావటం, అంటే ఫ్యాటీగా తయారు కావటం, ఎందుకు ఇలా తయారవుతుంది? అలా తయారు కావడానికి గల కారణాలు ఏముంటాయి?
4: కాలేయంకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. కానీ మీరు ఒక స్పెసిఫిక్ పదం వాడారు, ఫ్యాటీ లివర్ అనేది.
3: ఫ్యాటీ లివర్,
4: ఫ్యాటీ లివర్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టాపిక్ యాక్చువల్లీ. సో ప్రెజెంట్లీ కాలేయం సంబంధించిన ప్రాబ్లమ్స్లో జనరల్గా జనాలకు తెలియకుండానే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రమాణంలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ ఏముంటుందంటే, నార్మల్ లివర్లో ఫ్యాట్ అంటే కొవ్వు శాతం బాగా తక్కువ ఉంటుంది. 5% కంటే ఎక్కువ కొవ్వు శాతం పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. 5% కంటే ఎక్కువ పెరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే, లివర్ సెల్స్ ఏది ఉంటుందో దాని చుట్టుపక్కన మొత్తం ఫ్యాట్ వచ్చేసి లివర్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందంటే, నార్మల్గా ఫస్ట్ జస్ట్ ఫ్యాట్ వస్తుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ సెల్స్కి పనిచేయడానికి అది కొంచెం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, అప్పుడు లివర్ సెల్కి వాపు వస్తుంది. లివర్ సెల్కి వాపు వచ్చినప్పుడు లివర్ టెస్ట్ కొంచెం పెరుగుతుంది, దాన్ని స్టీటోహిపటైటిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ గట్టిగా ఎత్తుంది, దాన్ని ఫైబ్రోసిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ మొత్తం చెడిపోయి ఖరాబ్ అవుతుంది, దాన్ని సిరోసిస్ అని అంటారు. ఇదే సిరోసిస్ కొన్ని పేషెంట్స్లో ఫ్యూచర్లో క్యాన్సర్ రూపంలో మారచ్చు, దాన్ని హిపాటోసెల్యులర్ క్యాన్సర్ అని అంటారు. జనరల్గా ఫ్యాటీ లివర్ జనాలకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఏదో వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్, నార్మల్ అల్ట్రాసౌండ్ చేపిస్తారు, అప్పుడు వాళ్లకు ఇన్సిడెంటల్గా ఈ ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. సో లక్షణాలు పెద్దగా ఏమి ఉండవు దీనికి. ఎప్పటి వరకు లివర్ బాగా దెబ్బతిని లివర్ ఖరాబ్ అవుతుందో అప్పటి వరకు పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు. పేషెంట్ ఫ్యాటీ లివర్తో లివర్ ఖరాబ్ అయ్యేస్తేనే వాళ్లకు అయ్యో మా లివర్ చెడిపోయిందని తెలుస్తుంది.
3: అది కూడా వేరే పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడుతుంది.
4: వేరే దానికి ఏదో వేరే కారణం కొరకు అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది.
3: ఇది రావటం మూలంగా మనిషి యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది?
4: జనరల్గా నేను ఫస్టే చెప్పాను, లక్షణాలు పెద్దగా ఉండవు. దీంట్లో నేను కొన్ని పదాలు వాడాను, జస్ట్ ఫ్యాటీ లివర్, స్టీటోహిపటైటిస్ అంటే లివర్ కి వాపు. లివర్ కి ఎప్పుడు వాపు వస్తుందో, జనరల్గా పేషెంట్ కి కొంచెం వీక్నెస్ రావడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, లేకుంటే రైట్ సైడ్లో పై భాగంలో కడుపు చిన్నగా నొప్పి ఉండడం కానీ అట్లా జరుగుతుంది. కానీ దాన్ని కూడా పేషెంట్ పెద్దగా పట్టించుకోరు. అది సో ఎప్పటి వరకు లివర్ చెడిపోదో అప్పటి వరకు పేషెంట్స్ మా దగ్గరికి రారు.
3: ఇది చెడిపోవడానికి దారి తీసే ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జీవన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా?
4: జనరల్గా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో దీనికి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి, దీనికి రావడానికి ముఖ్యంగా ఏ పెద్ద కారణాలు ఉన్నాయో దాన్ని బట్టి దీని టైప్స్ని డిసైడ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పటి వరకు దీనికి ప్రధానంగా కారణం ఆల్కహాల్ ఉండే,
3: మద్యపానం.
4: సో దాన్ని ఆల్కహాల్ మూలంగా వచ్చే ఫ్యాట్ లివర్ని ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ చెడిపోతే దాన్ని ఆల్కహోలిక్ లివర్ డిసీజ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా లివర్ చెడిపోతుంది. ఇంకా ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కంటే వేరే కారణాల వల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ లేకుంటే సిరోసిస్ కానీ ఈ జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు వేరే కారణాలు ఏముంటాయి అంటే దాన్ని నాన్ ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కింద పట్టుకుంటాం. దానికి ప్రధానంగా మెయిన్ కారణాలు అంటే ఒబేసిటీ, అతిగా బరువు ఉండడము, లావుగా ఉండడము. దానివల్ల ఏమవుతుందంటే బయట మనకు పేషెంట్ ఫ్యాటీగా కనిపిస్తాడు, కానీ అదే ఫ్యాటు వేరే ఆర్గన్స్లో కూడా డిపాజిట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎట్లా అంటే మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా, మీరు టెస్ట్ చేస్తున్నారు, మీకు జస్ట్ ఇన్సిడెంటల్గా ఫ్యాటీ లివర్ కనిపించింది. లివర్లో ఫ్యాట్ ఉంటే వేరే అవయవాల్లో కూడా ఫ్యాట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఏం చెప్తుందంటే మీ బాడీలో కొవ్వు శాతం ఎక్కువ పెరిగింది, వేరే అవయవాల్లో కూడా ఉంది, ఇప్పుడు జాగ్రత్త పడాలి అన్నమాట. సో నేను చెప్పింది ఒకటి ఒబేసిటీ, దెన్ డయాబెటిస్ షుగర్ వ్యాధి, దెన్ కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మెడికేషన్స్ ఏముంటాయి అంటే జనరల్గా కొన్ని హార్ట్ సంబంధించింది అమేడైరన్ అని వాడతారు, నెక్స్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ నైట్రోఫెరాంటైన్ అని ఉంటుంది, ఇంకా ఫిట్స్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, వాల్పరిక్ యాసిడ్స్ అని, ఇంకా కొన్ని క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు తొందరగా బరువు తగ్గియాలంటారు, కానీ తొందరగా ఫాస్ట్గా బరువు తగ్గితే కూడా లివర్ ఫ్యాట్లో చేరుకుంటుంది, సారీ ఫ్యాట్ లివర్లో చేరుకుంటుంది, దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరగచ్చు.
3: ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
4: ఇప్పుడు ఫస్ట్ ఎట్లా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే ఉంటుందని అనుకున్నారు, కానీ ఈవెన్ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ వల్ల, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వల్ల కూడా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది.
3: వయసును బట్టి పెరుగుతూ ఉంటుందా? ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావచ్చు?
4: ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్కి స్టేజెస్ కూడా ఉంటాయి, కొన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అల్ట్రాసౌండ్లో ఇస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో స్టార్టింగ్లో మీకు ఎప్పుడు గ్రేడ్ 1 కనిపిస్తుందో అప్పుడే జాగ్రత్త పడాలి, లేకపోతే కొన్ని ఇయర్స్లో ఆ గ్రేడింగ్ పెరుగుతూనే పోతుంది, దాని తర్వాత లివర్ ఖరాబ్ అవుతుంది.
3: అది పూర్తిగా చెడిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
4: సో దీంట్లో నేను మీకు గ్రేడింగ్ చెప్పాను కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ రివర్సిబుల్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ మనం మొత్తంగా నయం చేసుకోవచ్చు,
3: తగ్గించుకోవచ్చు,
4: మొత్తం తగ్గించుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇంకా సిరోసిస్, సిరోసిస్ అయితే ఇర్రివర్సిబుల్, అది అయితే రిపేర్ కాదు. కానీ

0: గ్రేడ్ 3 కొన్నిసార్లు అవ్వచ్చు, మాక్సిమం టైమ్స్ కాదు.
1: ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత దాని స్థానంలో మరో కాలేయాన్ని అమర్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది?
0: ఇప్పుడు ఎట్లా అంటే, నేను మీకు చెప్పాను గ్రేడ్ 1 గ్రేడ్ 2 రివర్సిబుల్ అని. ఒకవేళ రివర్ట్ మీరు మీ బరువు తగ్గిస్తున్నారు, అది అయ్యే కారణాలు మొత్తం తగ్గిస్తున్నారు అంటే మేబీ చాలా సార్లు నార్మల్కి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్ల లివర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, సిరోసిస్ అని అంటాము. అప్పుడు లివర్ నయం కాదు. సో దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మంచి లివర్ ఆ లివర్ తీసేసి వేరే హెల్దీ లివర్ని అక్కడ పెడతారు.
1: దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ఆర్గన్స్ వచ్చినాయి, లివర్, కిడ్నీ. ఓకే, సో జనరల్గా ఇమ్యూనోజెనిసిటీ అంటాము. అంటే ఒక ఆర్గన్ని ఒక్క బాడీలోకి వెళ్ళి తీసి వేరే బాడీలో వేస్తే, జనరల్గా ఏ బాడీలో మనం వేస్తామో అది ఆర్గన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది.
1: అంటే
0: ఇది నాది కాదు,
1: కాదు
0: ఇది నాది కాదు, దీన్ని తీసేయండి లేకుంటే నేను తీసేస్తాను అని.
1: ఫారిన్ బాడీ.
0: సో దాన్ని ఇమ్యూనోజెనిసిటీని తగ్గడానికి మన బాడీ ఇమ్యూనిటీ వ్యతిరేకంగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనం. సో దాంట్లో కిడ్నీతో కంపేర్ చేస్తే లివర్ ఈస్ లెస్ ఇమ్యూనోజెనిక్, అంటే దానికి తక్కువ మెడిసిన్స్ అవసరం పడతాయి, తక్కువ జాగ్రత్తలు అవసరం పడతాయి. కిడ్నీకి చాలా జాగ్రత్తలు అవసరం పడతాయి. అండ్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. ఈవెన్ మనము సక్సెస్ రేట్ ఎట్లా అంటే 5 ఇయర్స్ సక్సెస్ రేట్ అని అంటాం. సో జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఇట్ ఈస్ నియర్ అరౌండ్ 90-95%. 90-95% పేషెంట్స్ 1 ఇయర్ జీవిస్తారు, బతుకుతారు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అండ్ నియర్లీ 70-73% ఆఫ్ ది పేషెంట్ 5 ఇయర్స్ వరకు బతుకుతారు.
1: డాక్టర్ అభిషేక్ గారు, మరో విషయం ఏంటంటే, వేరే లివర్ని అమరుస్తున్నప్పుడు అందులో కొంత భాగాన్ని తీసుకోవచ్చా, లేదా పూర్తి రూపాన్ని కలిగిన లివర్ని మనం అమర్చవలసి ఉంటుందా?
0: లేదు, లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాడవర్, ఒకటి లైవ్ డోనర్. డోనర్స్ చెప్తున్నాను అంటే ఎవరు లివర్ పెడతాం మనం. సో జనరల్గా క్యాడవర్ అంటే ఎవరన్నా బ్రెయిన్డెడ్ వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఇక సర్వైవ్ కారు. సో అలాంటి పేషెంట్స్ బాడీలోకి వెళ్ళి అవయాలు తీసి ట్రాన్స్ప్లాంట్కి చేస్తారు, లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం హోల్ లివర్ తీస్తారు. దాన్ని కూడా ఒకవేళ ఎక్కువ రెసిపియంట్స్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరికి లివర్ అవసరం పడుతుందో, వాళ్లకు కొన్ని పార్ట్స్ పెడతారు. అండ్ లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ డోనర్ అంటే ఇప్పుడు ఒక లైవ్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళ బాడీలోకి వెళ్ళి లివర్ది ఒక పార్ట్ తీసి ఈ పేషెంట్కి పెడతారు. సో నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంటే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లివర్ పార్ట్స్ లో.
1: ఓకే ఓకే. అసలు ప్రధానంగా ఈ లివర్ చేసే పనులు ఏముంటాయి మనిషి శరీరం లోపల?
0: లివర్ కి కొన్ని లక్షలాది ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఎట్లా అంటే, ఒకటి ఇమ్యూనిటీ, నెక్స్ట్ గ్లూకోజ్ మెటబాలిజం అంటే బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి, నెక్స్ట్ ఇప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్ ప్రతి సెల్ ఉంటుంది కదా, అది బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని కొన్ని చెడు పదార్థాలు తయారు చేస్తాయి. లివర్ ఏం చేస్తుంది అంటే ఆ చెడు పదార్థాలని ప్యూరిఫై చేసి లేకుంటే అలాగే మోషన్ ద్వారా బయటపడేస్తుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి, ఆ చెడు పదార్థాలని యూరిన్ ద్వారా బయటపడేస్తుంది. ఇది సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్, మన బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి, మన బాడీని ప్యూర్ ఉంచడానికి లివర్ చాలా అవసరం.
1: ఇప్పుడు జీర్ణశక్తికి కాలేయానికి మధ్య సంబంధం ఏమైనా?
0: చాలా సంబంధం ఉంది. ఎందుకంటే జీర్ణశక్తికి ఎట్లా అంటే కొన్ని జ్యూసెస్ అవసరం పడతాయి. ఈవెన్ ఆ జ్యూసెస్, బైల్ అనే జ్యూస్ ఉంటుంది, అది లివరే తయారు చేస్తుంది.
1: పైత్యరసం
0: అంటాము కదా, అది లివర్ తయారు చేస్తుంది. లివర్ తయారు చేసి పసర సంచి అంటాము, గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి కింద జారి ఫుడ్తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి డైజెషన్ అవుతుంది.
1: ఇప్పుడు అధికంగా భోజనం చేయటం అంటే అవసరాన్ని మించి భోజనం చేసే లక్షణం కొద్ది మందికి ఉంటుంది, దాని మూలంగా ఈ లివర్ దెబ్బతినే ప్రమాదం ఏమైనా ఉంటుందా?
0: అవును, మీరు అధికంగా భోజనం చేస్తున్నారు అంటే అధికంగా మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
1: సో మొత్తం మీద లివర్ ఫ్యాటీ లివర్ కాకుండా, అంటే ఫ్యాటీ లివర్ తయారు కాకుండా ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ఫస్ట్ ముఖ్య ప్రధాన కారణాలు ఏంటంటే అల్కోహాల్, అల్కోహాల్ మానేయాలి కంప్లీట్. సరే, నెక్స్ట్ కొందరికి షుగర్ ఉంటుంది, సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల, అంటే బరువు పెరగనీయద్దు, లావుగా ఉండకూడదు. అతి లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గించాల. ఇప్పుడు నేను మీకు చెప్పాను గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ ఉంటుందని. కానీ రివర్స్ ఎప్పుడైతుందంటే మినిమం ఒక 10% అన్న వెయిట్ లాస్ అవ్వాలా మీరు, ఇప్పుడు ఉండే వెయిట్ కి ఒక 10% అన్న వెయిట్
1: తగ్గాలి.
0: అవును, ఒక వ్యక్తి ఒకవేళ ఎగ్జాంపుల్ 80 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమం ఒక 8 kgs అన్న తగ్గాల. అది కూడా ఫాస్ట్ గా కాదు, స్ట్రాటజిక్గా, ఎందుకంటే ఫాస్ట్ గా తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదా, ఈ ఫ్యాటీ లివర్ కి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం మనం,
1: అంటే ఎలాంటి పరీక్ష విధానం,
0: ఎలాంటి పరీక్ష విధానం చేస్తాం? సో దీంట్లో 2 types టెస్ట్ ఉంటుంది, ఒకటి నాన్ ఇన్వేసివ్, ఒకటి ఇన్వేసివ్. ఇన్వేసివ్ టెస్ట్ అంటే మనం ఏమన్నా శాంప్లింగ్ తీస్తున్నాం దాంట్లోకి వెళ్ళి, దాన్ని ఇన్వేసివ్ అంటారు. నాన్ ఇన్వేసివ్ అంటే జస్ట్ మనం పైనుంచి చూస్తున్నాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉన్నది, నార్మల్ స్కానింగ్, అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఓకే, సో దాంట్లో ఎట్లా అంటే నేను మీకు గ్రేడింగ్ చెప్పాను, గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ. ఆ గ్రేడింగ్ ఎట్లా డిసైడ్ అవుతుందంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అది చూస్తారు, అది కూడా వేరే ఆర్గన్స్తో కంపేర్ చేసి. జనరల్గా గ్రేడ్ వన్లో less than 33% ఫ్యాట్ ఉంటుంది, గ్రేడ్ టూ అంటే 33-66% ఫ్యాట్, గ్రేడ్ త్రీ అంటే more than 66% ఫ్యాట్, అండ్ దీనికంటే ఎక్కువ పెరిగితే సిరోసిస్ అని చూస్తారు. సిరోసిస్ ఇప్పుడు నేను మీకు లక్షణాలు చెప్పాను, జనరల్గా పేషెంట్కి ఏమి లక్షణాలు కనిపించవని, కానీ ఒకవేళ సిరోసిస్ వచ్చింది అనుకోండి అంటే లివర్ చెడిపోయింది. సో పేషెంట్ అప్పుడు కొన్ని లక్షణాలతో వస్తారు. ఏం లక్షణాలు ఉంటాయి అంటే మొత్తం బాడీ వాపు రావడం, జాండిస్, పసిరికలు రావడం, రక్తం వాంతులు అవ్వడం, మోషన్ల రక్తం రావడం, నల్లగా మోషన్ రావడం, పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలో వాటర్ రావడం, ఇవి సిరోసిస్ లక్షణాలు. నెక్స్ట్ ఈ అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకొకటి నాన్ ఇన్వేసివ్ టెస్ట్ ఏముంటుందంటే ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ ఏమి కాదు, ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ లాగానే మషిన్ ఉంటుంది, అది కూడా పైనుంచే చూస్తుంది, కానీ అది లివర్ ఓన్లీ లివర్ని చూస్తుంది, వేరే అవల్ని చూడదు. అది లివర్ ఎంత గట్టిగా అయింది అది మెజర్ చేస్తుంది.
1: డాక్టర్ గారు చివరి ఒక మాట ఏంటంటే, అసలు కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యమా?
0: లేదు, కాలేయము బాడీలో అందరికంటే పెద్ద ఆర్గన్, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ది బాడీ, ఎవ్వరు సర్వైవ్ కాలేరు. కానీ లివర్కి ఎట్లా అంటే ఒక వరదానం ఉంది, 30-50% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయినా కానీ అది రీజనరేట్ చేసుకుంటుంది
1: తనకు తాను సెల్ఫ్.
0: ఎస్, సో ట్రాన్స్ప్లాంట్ లో కూడా ఇదే ఇది వాడతారు, అంటే కాన్సెప్ట్ వాడతారు. డోనర్ లోకి వెళ్ళి తీస్తున్నారు, డోనర్ సంగతి ఎట్లా రీజనరేట్ అవుతుంది? ఓకే, మనం ఒక పార్ట్ పెడుతున్నాము, కొంచెం వరకు రీజనరేట్ అవుతుంది.
1: సో కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యం కాదు, సాధ్యం కాదు. బాగుంది డాక్టర్ అభిషేక్ గారు, మరి ఇప్పుడు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఫ్యాటీ లివర్ ఏ విధంగా తయారవుతుంది, దాని మూలంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి, వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Abhishek Mukhopadhyay. The headlines. Prime Minister Narendra Modi to embark on 3-day state visit to Seychelles this morning to attend Seychelles' 50th National Day. Union Home and Corporation Minister Amit Shah to launch Bharat Taxi Service in 14 cities of Gujarat today. India develops world's first hydrogen production facility that uses heat from nuclear reactor. New Delhi launches Operation Amistad to aid quake-hit Venezuela, sends relief material and medical assistance as death toll rises to 920. In the FIH Men's Pro League Hockey, India thrashes Pakistan 7-1 in London last night. And in football, two times champion Uruguay crash out of FIFA World Cup after losing to Spain 1-0. Prime Minister Narendra Modi will embark on a three-day state visit to Seychelles this morning to attend the Golden Jubilee celebrations of the National Day of Seychelles as a guest of honour. Prime Minister last visited Seychelles in 2015. External Affairs Ministry said in a statement that a contingent of the Indian Defence Forces, along with two Indian Navy ships, will participate in the celebrations. During the visit, Prime Minister will hold talks with President of Seychelles, Dr. Patrick Harmini, and review the full spectrum of bilateral cooperation and exchange views on regional and international issues of mutual interest. Our correspondent has filed this report.
4: Prime Minister Modi will address the National Assembly of Seychelles and interact with members of the Indian diaspora during his visit. Today, he is scheduled to visit the botanical gardens for a tree plantation ceremony and visit the Seychelles Coast Guard base. India and Seychelles share a long-standing partnership rooted in shared historical, cultural, and people-to-people ties. As a key maritime neighbor in the Indian Ocean region, Seychelles holds a special place in India's Vision Mahasagar and its commitment to the Global South. The visit will reaffirm the strong and enduring friendship between India and Seychelles and reinforce the shared commitment of both countries to enhance the bilateral relationship across all sectors. Suparna Saikia, Akashwani News, Delhi.
3: Union Home and Corporation Minister Amit Shah will launch cooperative-based taxi service Bharat Taxi in 14 major cities in Gujarat at the Mahatma Mandir in Gandhinagar today. Mr. Shah, who is on a three-day visit to Gujarat, is also scheduled to launch several key initiatives and chair review meetings. Our correspondent reports that along with Chief Minister Bhupendra Patel, Deputy Chief Minister Harsh Sanghvi, representatives from cooperative sector and more than 4,000 drivers will participate in the program.
5: Developed by Sahakar Taxi Cooperative Limited with the support of 8 major cooperative institutions including Amul, IFFCO and NABARD, Bharat Taxi operates on a zero commission model to pass the maximum financial benefits directly to drivers. Since its soft launch in December last year, this platform has registered over 1.5 lakh drivers and 7 lakh customers in Gujarat alone, completing more than 3,500 rides daily. The service will initially be launched across 14 major cities in Gujarat, including Ahmedabad, Surat and Vadodara, with a target to cover the entire state within a month. Aparna Khun, Akashwani News, Gandhinagar.
3: Secretary Department of Atomic Energy Ajit Kumar Mohanty has inaugurated the world's first hydrogen production facility based on the copper chlorine thermochemical cycle utilizing nuclear process heat generated from the fast breeder test reactor at the Indira Gandhi Center for Atomic Research, IGCAR, Kalpakkam. Addressing the gathering, Dr. Mohanty said that the integration of nuclear energy with emerging clean energy technologies such as hydrogen production represents a strategic pathway towards a sustainable energy future. We have a report.
6: Dr. Mohanty said that nuclear power, with its unique ability to provide reliable carbon-free electricity, is ideally suited to support large-scale hydrogen production while contributing to India's energy security, decarbonization goals and long-term sustainable development objectives. The facility has been established as a technology demonstrator to validate the production of hydrogen using nuclear energy through the thermochemical process developed indigenously by Bhabha Atomic Research Center, Mumbai. Department of Atomic Energy said that the commission of the facility represents the culmination of extensive research, process development, engineering design, equipment fabrication, installation, testing and commissioning efforts undertaken jointly by BARC and IGCR. Shivamishra, Akashwani News, Delhi.
3: Rural Development Minister Shivraj Singh Chauhan will chair the National Rural Development Conference 2026 to begin in New Delhi tomorrow. The two-day conference will bring together rural development ministers, senior government officials and experts from all states and union territories to deliberate on holistic rural development, review key flagship programs and formulate the future roadmap for rural India. Under the leadership of Union Minister Shivraj Singh Chauhan, this will be the first large-scale national rural development conference of its kind. Jammu and Kashmir police have launched Project Hawk Eye, a technology-driven surveillance initiative for round-the-clock monitoring of the Amarnath Yatra route as security agencies intensified preparations for the annual pilgrimage scheduled to commence on July 3rd. A Jammu correspondent reports that the initiative was unveiled by Anantnag police as part of an expanded security grid for the forthcoming Amarnath Yatra. As part of Project Hawkeye, Anantnag police have deployed 5 drone units for aerial surveillance along the Yatra route. As part of a series, Prakriti Ki Baat Akashvani Ke Saath, we bring you a conversation on Chhattisgarh's Garbage Cafe, run by Ambikapur Municipal Corporation. The cafe offers meals in exchange for plastic waste. In the program, we speak to Ritesh Saini, in charge of the Garbage Cafe. To listen to the conversation, tune in to 100.1 Akashvani Gold today, evening at 5:10 p.m. You can also listen to it on the News on AIR app and News on AIR official YouTube channel. It will also be broadcast tomorrow morning at 9:10 a.m. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. In Venezuela, death toll in 2 powerful earthquakes has risen to 920. Nearly 3,300 people have been injured. Rescuers are searching through rubble in a rush to save lives after earthquake struck near the capital. The first 7.2 magnitude quake was followed seconds later by an even stronger 7.5 magnitude, both occurring close to the surface, making destruction more severe. India has launched Operation Amistad in response to devastating earthquakes in Venezuela that caused extensive loss of life, injuries and widespread destruction. We have a report.
7: Operation Amistad is a humanitarian assistance and disaster relief mission in a gesture of solidarity with the people of Venezuela. External Affairs Ministry said in a statement that as part of the operation, 2 Indian Air Force C-17 Globemasters aircraft departed for Venezuela yesterday, carrying humanitarian relief supplies and a 41-member rescue team to assist the ongoing relief and rescue efforts. The relief consignment included a self-reliant Indian Medical Task Force, an Indian Army Field Hospital unit with HADR pallets and medicines, 30 tons of relief supplies, 6 tons of medicines and medical equipments, and 2 Bhishma Cube portable hospitals. The 41-member team, comprising experienced rescue personnel and medical professionals, will work closely with the Venezuelan authorities in search and rescue operations, emergency medical care, and humanitarian relief efforts in the affected areas. Interim President of Venezuela, Delcy Rodriguez, has acknowledged India's solidarity following the earthquake, stating that it aligns with the spirit of cooperation between the people of India and Venezuela in times of difficulty. With Suparna's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
3: Commerce and Industry Minister Piyush Goyal said that the India-UK ties are moving towards a defining milestone with the India-UK Comprehensive Economic and Trade Agreement, CETA. Addressing the business plenary session in London yesterday, Mr. Goyal said that it was heartening to interact with leaders from across sectors united by shared belief in the immense opportunities that lie ahead. He also invited businesses across both nations to deepen engagement, accelerate innovation, and invest with greater ambition for shared prosperity as CETA opened new frontiers for growth. The United States has conducted strikes against Iran, saying the action was in response to a drone attack on a cargo ship in the Strait of Hormuz a day earlier. The U.S. Central Command, CENTCOM, said its forces targeted missile and drone launch sites as well as coastal radar installations across Iran. The strikes came shortly after U.S. President Donald Trump told reporters at the White House. One will find out if there will be consequences for Iran's violation of the ceasefire agreement.
8: I don't like the fact that they took a shot yesterday, actually 4, we knocked down 3, at a ship, not an Allied ship, but a ship, a very expensive ship, and it was fine, but it took a little beating. They shouldn't be doing that, so you'll find out.
3: Meanwhile, Iran's military spokesperson Ibrahim al-Fikri said that Iran's response to the U.S. attack this time will be swift and decisive. In a series of posts on social media, al-Fikri said that Iran will choose the appropriate time and place to answer back. U.S. Secretary of State Marco Rubio announced a U.S.-mediated framework agreement between Israel and Lebanon aimed at achieving lasting peace and security. The proposed deal includes a ceasefire contingent on Hezbollah, halting all attacks and withdrawing from a southern Lebanon. Announcing the framework, Rubio described the agreement as a first step towards restoring stability while acknowledging that the path ahead would be challenging but equally

ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో అలరాడుతున్న ఆలయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో రెండవ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం, తరిద్దాం.

మనం ఇప్పుడు కందకుర్తి గ్రామంలోని గోదావరి హరిద్ర మంజీరా క్షేత్రంలో ఉన్నాం. పరమ పావనమైన ఈ త్రివేణి సంగమంలో కందకుర్తి గ్రామానికి ఉన్న గొప్పదనమంతా ఇక్కడ ప్రవహిస్తున్న మంజీరా, హరిద్ర, గోదావరి ఈ మూడు నదుల యొక్క సంగమ స్థలి ఇది కావడం వల్ల దీనికి త్రివేణి సంగమం అనే పేరు వచ్చింది. ఈ సంగమ క్షేత్రంలో గనక ఎవరైతే స్నాన మరియు దానాదికాలు చేస్తారో వారు ఉత్తమ సంతానాన్ని పొందుతారని, పితృదేవతల్ని ఇక్కడ ఆరాధించడం వల్ల ఇంకా విశిష్టమైన ఫలితం ఉంటుందని, పితృదేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందని ప్రసిద్ధి పొందింది. అందుచేత మనకు ప్రయాగలో ఎలాగైతే పితృతీర్థాలకి ప్రాధాన్యం ఇస్తుంటారో అలాగా పితృతీర్థాలకి ఇక్కడి కందకుర్తి త్రివేణి సంగమంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దానివల్ల ఉత్తమ సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

గోదావరి, మంజీర, హరిద్రా నదుల సంగమ స్థానమైన కందకుర్తికి పౌరాణిక నేపథ్యము ఉంది. గ్రామదేవతగా కొలువై భక్తులందరినీ కంటికి రెపలా కాపాడే కల్పవల్లి పోచమ్మ. పోచమ్మ తల్లి గుడి కూడా ఇక్కడ కొలువై ఉంది.

లక్ష్యాన్ని సిద్ధింపజేసేది లక్ష్మి. శ్రీ మహాలక్ష్మి సిరి సంపదల దేవత, జీవన సౌభాగ్యానికి ప్రతీక. సృష్టికి కారణభూతమైన పరాశక్తిని మన మహర్షులు అనేక రూపాల్లో ఆరాధించారు. సకల చరాచర సృష్టికి, జీవరాశులకు అనంతమైన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం కూడా కందుకుర్తి గ్రామంలో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది.

సరస్వతిలా సంయుక్త శక్తులకు ప్రతిరూపం. ఆలయంలో దేవి పవిత్రమైన ఆయుధాలను ధరించి 8 చేతులతో తేజోవంతమైన దేవతగా గోచరిస్తుంది.

0: అలాగే జిల్లాలో ఎక్కడా లేని విధంగా కందకుర్తి గ్రామంలో అలరారుతున్న మరో ఆలయం శనీశ్వర ఆలయం. ఈ ఆలయానికి భక్తులు ప్రతి శనివారం అసంఖ్యాకంగా విచ్చేస్తారు. శని త్రయోదశి, శనివారం అమావాస్య, మాస శివరాత్రి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రంలో తైలాభిషేకాలు అసంఖ్యాకంగా కొనసాగుతాయి. జిల్లా నలుమూలల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి గ్రహదోష నివారణ పూజలు మరియు తైలాభిషేకాల్ని నిర్వహించుకుంటారు.
1: ఈ ఆలయంలో జరిగే శని త్రయోదశి నాడు పూజలు, శనికి ఇష్టమైన త్రయోదశి నాడు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తమ ఈతి బాధల్ని తీర్చడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాదికాలు చేస్తారు. అనంతరం శనికి ప్రీతి పాత్రకమైన నువ్వులు, నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రాంగణంలో శనిదోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన నవగ్రహాల మంటపంలో శనికి సమర్పించడానికి తెచ్చిన తైలాన్ని పోస్తారు. ఆ తర్వాత పూజలో వినియోగించిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం దగ్గర కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శని దోషం నివారణ అయిందని భావిస్తారు. ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. దీనికి సంబంధించిన మరికొన్ని అంశాల్ని మనతో పాటు ఉన్న ప్రముఖ చరిత్రకారుడు కందకుర్తి యాదవరావు గారి మాటల్లో విందాం.
2: ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే, ఒక అయోధ్య మహారాజ్ సీతారాం మహారాజ్ వచ్చి ఇక్కడ ఆలయం కట్టి, శని ఆలయం ఉన్నది, 5-6 ఏండ్ల కింద శని ఆలయం కట్టిండ్రు. ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా శని స్థానాలు ఉన్నాయి, కానీ శని స్థానంలో శని దేవుడు లేడు. ఏదో ఒక శిలాను శని దేవుడు అని పిలిచి పూజలు చేస్తున్నారు. మహారాష్ట్రలో రాక్షస భువన్ ఉంది, ఇంకా మన సాయిబాబా మందిర్కి దగ్గర అక్కడ కూడా ఉంది, కానీ ఒకటి శిలనే శని అని పూజ చేస్తారు. కానీ ఇక్కడ మూర్తి విగ్రహం స్థాపన చేసి బాగా శని దేవుడికి, శని గ్రహాలు ఎప్పుడు ఎవరికి బాధపడుతుందో ఇక్కడ వచ్చేసిన పూజలు చేస్తున్నారు. ఇప్పుడు 10-20 సంవత్సరాల నుంచి శనివారం నాడు అమావాస్య వచ్చినట్లయితే అప్పుడు పూజలు బాగా పెద్ద మొత్తాన్ని జరుగుతున్నాయి.

0: ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే, గోదావరి నది మధ్యలో మరొక శివాలయం చిన్న మందిరం ఇసుకమేటలో కప్పబడి ఉంటుంది. ఈ గుడికి ఎడమవైపు మంజీరా, కుడివైపు గోదావరి నదులు ప్రవహిస్తుంటాయి. ఈ రెండు నదులు కలిసే చోటే ఈ శివాలయం గోచరిస్తుంది. మార్చ్ ఏప్రిల్ నెలలో అంటే ఎండాకాలం ప్రారంభంలో నీటి ప్రవాహం తగ్గడం వల్ల భక్తులు ఇక్కడి వరకు వచ్చి ఇసుకమేటల్ని గుడి కనబడే వరకు తవ్వి ఇక్కడున్న లింగాన్ని మనసా వాచా దర్శించుకుంటారు. అనంతరం తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని పరీక్షించుకోవడానికి ఇక్కడి లింగాన్ని రెండు చేతులతో పట్టుకొని లేపజూస్తారు. ఒకవేళ తమకు లింగం లేచినట్లయితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఏప్రిల్ 22న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయం. ఆ రోజు ప్రత్యేకంగా ఇక్కడ భక్తులు మేష భాగీరథి స్నానాలు ఆచరించడం మరో ప్రత్యేక విశేషం.
1: అందరికీ నమస్కారం. నేను కందకుర్తి ఆనంద్. కందకుర్తికి ఒక మైలు దూరంలో గోదావరి మంజీరా హరిద్రలు సంగమిస్తాయి. ఆ ప్రదేశంలో మహారాష్ట్రలో సంగమం అనే గ్రామం ఉంది. ఈ ప్రదేశంలో రెండు శివాలయాలున్నాయి. సంగమం జరిగే చోట ఒడ్డుపై ఎగువన సంగమేశ్వరాలయం ఉంది. అక్కడ కళ్యాణి చాళుక్య శిలాశాసనం ఉంది. దిగువన మంజీరా గోదావరుల ధారలు అంటే ప్రవాహాలు కలిసే చోట ఒక చిన్న శివాలయం ఉంది. ప్రతి ఏటా ఎండాకాలంలో గోదావరి మంజీరాలు ఎంతో సన్నబడినా ఈ దిగువ శివాలయానికి అటు ఇటుగా సన్నపాయలుగా కలిసి పంచి కనిపించేవి. మార్చ్ ఏప్రిల్ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు మేష భాగీరథి స్నాన కార్యక్రమం మా గ్రామస్తులు నిర్వహించేవారు. ఆ రోజుల్లో కందకుర్తిలో గజానన శాస్త్రి గారని పండితుడు ఉండేవారు. ఆయన సూర్యుడు మేషరాశికి వచ్చాడని చెప్పి మేష భాగీరథి స్నాన విధి సమయాలు చెప్పేవారు. పొద్దున్నే బండి కట్టుకొని ఫలహారాలు పెట్టుకొని సంగమంలోని దిగువ శివాలయం దగ్గరికి చేరేవారు. పోయేటప్పుడు హరిద్రా మట్టిని తీసుకెళ్లేవారు. ముందుగా గోదావరిలో సంకల్పయుక్తంగా స్నానం చేసి హరిద్రా మట్టిని శరీరానికి పూసుకొని పక్కనే ఉన్న మంజిరాపాయలో దిగి అక్కడ రెండవసారి సంకల్పయుక్త స్నానం చేసేవారు. తిరిగి లేచి మళ్ళీ మూడవసారి గోదావరిలో మునిగి బయటకు వచ్చేవారు. గోదావరి నీళ్లు వెచ్చగాను మంజిరా నీళ్లు చల్లగాను ఉండేవి. గోదావరి పాయ పక్కన ఇసుక దేవుణ్ణి చేసి పూజ చేసి శుభ్రమైన పొడి బట్టలు వేసుకునేవారు. తర్వాత దిగువ శివాలయంలోకి వెళ్ళి పూజలు చేసేవారు. కోరికలు ఉన్నవారు కోరుకొని అక్కడి శివుడి లింగాన్ని ఎత్తేవారు. ఆ లింగం ఈజీగా పైకొస్తే కోరికలు తీరుతాయని, రాకపోతే లేదా జారిపోతే కోరికలు తీరవని అనుకునేవారు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఫలహారాలు తిని ఒడ్డుపైనున్న సంగమేశ్వరుడు ఆలయం దర్శనం చేసుకొని తిరిగి

0: ఇంటికి చేరుకునేవారు. ఇది ఒక చిన్న పిక్నిక్ గా పిల్లలకు పెద్దలకు అనిపించేది. ఈ స్నానం కోసం ఇక్కడి వారు చుట్టాలను బంధువులను తమ ఇళ్లకు ఆహ్వానించేవారు.
1: విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తి సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం య పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే.
2: ఆషాఢమాసం వర్షాకాలం ప్రారంభంలో ఈ ప్రాంత ప్రజలు గోదావరి నదీమ తల్లిని చల్లగా చూడమని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లిస్తారు. సకుటుంబ సపరివార సమేతంగా నదీమ తల్లి ఒడ్డుకు వచ్చి అన్నము, అప్పాలు, తోటకూర నైవేద్యంగా గడ్డితో తయారు చేసిన తెప్పలతో సమర్పిస్తారు. ఆ తెప్పల్లో దీపాల్ని ఉంచి నదిలో వదులుతారు. ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం ఓ ప్రత్యేక విశేషంగా చెప్పవచ్చు.

కాశీ గంగా అందరికంటే ఉత్తరప్రదేశ్లో చాలా పేరు గాయించింది. ఇప్పుడు దక్షిణ గంగా అని గోదావరికి పేరు. ఇప్పుడు అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా ఏ నదికి స్నానం చేసినా గంగా స్నానం అంటారు. గంగా స్నానం అంటే ఆ గంగకు అంత ఇంపార్టెంట్, గంగాకు సమానమైన గోదావరి. గోదావరికి ఇంకా ఇది అక్కడ ఉత్తరప్రదేశ్లో గంగా తర్వాత పుట్టింది. అది సముద్రం నీళ్లలో ఉండే, ముందు దక్కన్ పీఠభూమి ఉండుట వలన సముద్రంలో లేకుండే, ఎప్పటికీ కుళ్ళనే ఉండే. అందుకరికి అప్పుడు పాడిన గోదావరి అంటే అందరికంటే ముందు పుట్టిన గోదావరి వృద్ధగంగ. ఈ వృద్ధగంగ అంటే గోదావరి. దాని తర్వాత మళ్ళా ఉత్తరప్రదేశ్ గంగలు పాడినాయి, అంటే భూమి వెళ్ళింది బయట, ఉత్తరప్రదేశ్ వచ్చిన తర్వాత వచ్చింది. అన్ని నదులకు సమానమైన ఒక పేరు గంగా అని ఉంది. అక్కడ కావేరి వాళ్ళు కూడా గంగా అని పిలుస్తారు. ఈ ప్రకారంగా గంగా అని పేరు ఉంది. ఇది గొప్పతనం.

0: ఈ తెప్పటి వృత్తుడు ఏముందంటే మన కోరికలు, ప్రతి సంవత్సరం మన ఇంట్లో శాంతి ఉండాలి, మన ఇంట్లో మంచిది నడవాలి అని ప్రతి సంవత్సరం పబ్లిక్ వచ్చి ఇక్కడ తెప్పలు విడిచిపోతారు. మళ్ళీ ఏదైనా వాళ్ళు కోరికలు పెట్టుకుంటే మనసులో ఆ కోరికలు తీర్చగలిగి నైవేద్యం అంటే గంగామాతకు కానీ గోదావరికి కానీ నైవేద్యం ఇచ్చేది ఉంటే నైవేద్యం ఇవ్వాలి. బట్టలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు, బట్టలు ఉంటే బట్టలు అక్కడ గోదావరికి ఎవరు మన తెప్ప మీద పెట్టి నైవేద్యం పెట్టి ఇస్తారు. ఇది తెప్ప రూపంలో మన కోరికలు తీర్చిన దానికి మనకు ప్రతి సంవత్సరం ఇంటిలో శాంతి ఉండాలని ఒక తెప్పలు విడిచే పద్ధతి చాలా వరకు ఉన్నది. ఇక్కడ మహారాష్ట్రలో తక్కువ ఉన్నది కానీ ఇక్కడ నుంచి భద్రాచలం వరకు కూడా ఈ తెప్పలు విడుచుడు పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఇక్కడ కూడా నడుస్తుంటుంది.
1: పౌరాణిక నేపథ్యం ఉన్న కందకుర్తి చారిత్రకంగాను ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. దేశ నిర్మాణం, భవిష్యత్తును శతాబ్దం క్రితమే ఊహించిన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి. ఆయన 1925లో విజయదశమి రోజున నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో హెడ్గేవార్ పాత ఇంటి స్థలంలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరంను నిర్మించగా 2026 ఏప్రిల్ 11వ తేదీన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రారంభించారు. ఈ మందిరంలో హెడ్గేవార్, కేశవుడు, భారతమాత విగ్రహాలు ఏర్పాటు చేశారు.
2: కేశవ సేవా సమితి సుదీర్ఘ కాలంగా కందకుర్తిలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శిశుమందిర్ పాఠశాలలో నామమాత్ర ఫీజులతో సంస్కారం, విలువలతో కూడిన విద్యను వేల మంది విద్యార్థులకు అందించింది. సేవలను కొనసాగిస్తోంది. మహారాణి అహల్యాబాయి హోల్కర్ పేరుతో ఘాటులు నిర్మించి

0: గోదావరి హారతి, ఇతర ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మరియు అతిథులకు విశ్రాంతి భవనాలు సైతం నిర్మిస్తున్నారు.
1: పేరుగాంచిన విషయం ఏముందంటే కేశవ మందిర్. ఇది ఎక్కడో అమ్మమ్మ తుగులక్ కాకతీయ రాజ్యానికి ఓడించే కొరకై ఆయన వెళ్తూ బోధనలో ఆగిండు. బోధనలో అక్కడ ఈ విగ్రహం ఉంటే ఆ విగ్రహం అక్కడ ప్రజలు బెల్లాల్లో పడేసిండ్రు. బెల్లాల నుంచి ఇక్కడ బ్రాహ్మణులు తీసుకొచ్చి లోపల పెట్టిండ్రు. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి కేశవ మందిర్లో పెట్టి కేశవ మందిర్ బాగా పేరుగాంచి నడిపిస్తున్నారు. ఇంకో విషయం అంటే ఇది తీర్థస్థానంలో పుట్టిన హెడ్గేవారు వంశం. ఆర్ఎస్ఎస్ హెడ్గేవారు స్థాపన వాళ్ళ తాత ఇక్కడ నుంచి నాగ్పూర్ పోయిండు. అక్కడనే ఆయన చదువుకున్నాడు, అక్కడనే ఆర్ఎస్ఎస్ స్థాపన చేసిండు. కానీ వాళ్ళ యొక్క వంశం, వాళ్ళ మూల స్థానం ఈ కందకుర్తి ఉండటం వలన వాళ్ళు కేశవ్కి ఇక్కడ స్థాపన చేసి కొత్త మందిర్ కట్టి ఇంకా ఎన్నో విషయాలు ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తీర్థస్థానం కందకుర్తి హెడ్గేవారు వంశం ఒక తీర్థస్థానం, త్రివేణి సంఘం తీర్థస్థానం, ఇంకా రామాలయం. ఈ ప్రకారంగా ఎంతో విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముందు ఈ ఊరు గోదావరి ఉండటం వలన చుట్టుప్రక్కల హైదరాబాద్ నుంచి, పెట్లం నుంచి, నిజాం సాగర్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఇక్కడ వచ్చి స్థానాలకు ఇప్పటికీ వస్తున్నారు. చాలా శుక్రవారం చాలా పెద్ద మొత్తాన పబ్లిక్ ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తుంది.
0: శ్రీరాముడు నడయాడిన ప్రాంతం కావడంతో అయోధ్యకు చెందిన సాధువు సీతారాంజీ మహారాజ్ స్థానిక దాతల సహకారంతో నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించారు.

భారతీయ సాంప్రదాయంలో గోవుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. తల్లిలాంటి గోమాతల సంరక్షణకై గోశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

0: ఇక కొంతమంది భక్తుల మాటల్లో కూడా విందాం.
1: నమస్కారం సార్, ఇక్కడ మేము గోదావరి నది స్నానాలకు ప్రతి సంవత్సరం వస్తుంటాను. సో ఇక్కడ మా బాబు కూడా ఈ సంవత్సరం 10th class అని మొదటిసారిగా బాబుని తీసుకొచ్చాను. అంటే నాకు నమ్మకము, నేను ఇక్కడ డ్యూటీ చేస్తాను రంజల్ మండల్లో. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వస్తాను. ఈసారి కూడా పిల్లలను తీసుకొని వచ్చి అట్లనే అక్కడ శివాలయంలో కూడా మనం మొక్కుకున్నది జరుగుతుంది సార్. అక్కడ అలాగే ఇక్కడ రామాయణంలో కూడా మనం మొక్కుకున్నది జరుగుతుంది. మాకు చాలా నమ్మకం సార్ ఇక్కడ, కాబట్టి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము సార్.
2: నా పేరు రవీంద్ర బాబు, కందకుర్తి గ్రామం. హరిద్ర, మాంజిర, గోదావరి ఈ మూడు నదుల కలయికే త్రివేణి సంగమం. మా గ్రామంలో పురాతన శివాలయము గోదావరి గట్టునుంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. మహారాణి అహల్యబాయి కట్టించినట్టు చరిత్ర చెప్తుంది. అలాగే రామాలయము, హేగ్డేవారు స్మృతి మందిరము, స్కందమాత ఆలయము, కృష్ణ మందిరము, గణేష్ మందిరము, హనుమాన్ మందిరము, వనదుర్గమాత ఆలయము, శనీశ్వర ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము, ఇలా ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైన గ్రామంలో జన్మించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

0: ఈ కందకుర్తి గ్రామానికి చేరుకోవాలంటే నిజామాబాద్ నుండి సారంగపూర్, జానకంపేట్, దూపల్లి, దండిగుట్ట, వీరన్నగుట్ట, రెంజల్, సాటాపూర్, నీలా గ్రామాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే బోధ నుండి వెళ్లే మార్గంలో పెగడపల్లి, సాటాపూర్, నీలా గ్రామాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా ఈ కందకుర్తి గ్రామానికి చేరుకోవచ్చు.
1: కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో ఆలయాల దర్శనం భక్తులకు మరువలేని అనుభూతుల సమాహారం. పావన గోదావరి తీరాన వైభవోపేతంగా విలసిల్లుతున్న ఆలయాల్లో కొలు

శ్రోతలు, ఇంతవరకు మనవాణియాలు కార్యక్రమంలో భాగంగా కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో అలరారుతున్న ఆలయాల విశేషాలు రెండవ భాగం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు మరియు శ్రీమతి పి శామలాదేవి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. కార్యక్రమంలో వినండి ఈ పాట.

గోదావరి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:30.

0: మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హృదయరాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.
1: వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి.
0: ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే మీ పేరు, చిరునామా, మీకు నచ్చిన పాట, ఏ సినిమా నుంచి మీరు వినాలనుకుంటున్నారో మాకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా పంపించండి. మాకు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరోసారి 8462245066.

ఈనాటి హృదయ రేఖల కార్యక్రమంలో మన ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఎవరు పంపారో చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. శుభోదయం అండి మీకు కూడా. వీరంతా ఆర్మూర్ చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో పరమ పావనమైన త్రివేణి సంగమం కందకుర్తి సంగమ క్షేత్రంలో వెలిసిన ఆలయాల విశేషాలతో కూడిన రెండవ భాగం ప్రసారం చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఆలయాల వివరాలను వివరించిన తీరు చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అక్కడ వెలసిన ఆలయ ప్రత్యేకతలు, ఆలయ విశేషాలు, విశిష్టత, స్థల పురాణం, అనునిత్యం జరిగే పూజా కార్యక్రమాల వివరాలను వివరించిన తీరు చాలా బాగుంది అంటూ, ఇంకా సంతానం లేని వారికి సంతానం కలిగే పుణ్యక్షేత్రంగా వెలసి భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఈ పుణ్యక్షేత్రం ప్రజల అత్యంత ఆదరాభిమానాలు పొందుతుంది అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. భక్తులకు మందిరంతో ఉన్న అనుబంధాన్ని, భక్తుల అభిప్రాయాల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోగలిగాము. సందర్భోచిత పాటలతో కార్యక్రమం ఆద్యంతం మమ్మల్ని ఆకట్టుకుంటుందంటే నమ్మండి అంటూ రాస్తున్నారు. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమ నిర్వాహకులు మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యత ఎర్రంరాజ్ గారికి, సహవ్యాఖ్యత శ్యామలాదేవి గారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాశారు. మాకోసం భక్తి తుకారం చిత్రం నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ తప్పకుండా అండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంపించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. మీరు అడిగిన పాట వస్తుంది, గంటసాలి గారు పాడింది, వినేయండి.

0: కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440004837.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
8: మాతృత్వం ఒక మధురమైన వరం.
9: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
8: సంప్రదించండి.
9: డాక్టర్ బండారి సుజాత,
8: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
9: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344. డాక్టర్ సీను నాయక్,
10: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
8: సంప్రదించండి.
10: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
10: సెల్ 7799090505.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన నెక్స్ట్ రిక్వెస్ట్ చూద్దాం మరి. ఈరోజు మన ఆలయాలు 2వ భాగంలో కందకుర్తి యొక్క ఎన్నో విశిష్టతలు, విశేషాలు, భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్న తీరు అమోఘం. ఇంతటి విశిష్టత కలిగిన త్రివేణి సంగమంలో గోదావరి పుష్కరాల సమయంలో మేము సకుటుంబంగా కిలోమీటర్ల కొద్ది దూరం నడిచి స్నానం ఆచరించిన రోజును గుర్తు చేసుకుంటూ వినిపించిన శ్రీమతి శ్యామలదేవి గారికి, ఎర్రంరాజ్ గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి ఆత్మీయ ఆకాశవాణి సమస్తులకు నమస్సులు అంటున్నారు వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి. మరో రిక్వెస్ట్ ఆకాశవాణికి శుభోదయమంటూ రాస్తున్నారు. శుభోదయమండి. ఈరోజు కార్యక్రమాలు చాలా బాగున్నాయి, శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇతర సిబ్బందికి శతకోటి వందనాలు అంటున్నారు. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో కందకుర్తి ఆలయం 2వ భాగం శని దేవాలయం గురించి అర్చకులు మరియు భక్తులు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు, వారికి మా ధన్యవాదాలు. ప్రతి వారం ఆలయ విశేషాలు తెలియజేస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి, ఎర్రంరాజ్ గారికి మా శతకోటి వందనాలు అంటున్నారు. ఈరోజు శ్రోతలందరి కోసం మా కోసం ఒక మంచి భక్తి గీతాన్ని వినిపించండి అంటూ ఇందల్వాయి నుంచి డి నరేంద్ర, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండా అండి.

మరో రిక్వెస్ట్. ఆకాశవాణి నిజామాబాద్ డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నాయకు నమస్కారాలు. ఈరోజు 8:30 మీరు ప్రసారం చేసిన కందకూర్తిలో వెలసిన దేవాలయాల గురించి రెండో భాగం విన్నాము. ఇందులో గోదావరి నది మధ్యలో ఉన్న శివాలయం గురించి వివరించారు. అది చాలా మందికి తెలియదు. శని దేవాలయం గురించి వివరించిన తీరు అమోఘం. అలాగే కార్యక్రమంలో మహిషాసుర మర్దిని అమ్మవారి పాటను చేర్చి కార్యక్రమానికి హైలైట్ అనిపించారు. అలాగే ఇరువురు వ్యాఖ్యాతలు ఎంతో శ్రమించి కార్యక్రమం అందించిన తీరు చాలా బాగుంది. పవిత్రమైన గోదావరి నది తీరాన వెలిసిన ఆలయాల గురించి ఎలా చేరుకోవాలి అన్న విషయాన్ని చివరిలో చక్కగా వివరించారు వ్యాఖ్యాత గారికి. అలాగే వచ్చే శనివారం మరొక ఆలయ విశేషాల గురించి ఎదురు చూస్తూ ఉంటాము అంటున్నారు. కార్యక్రమం ప్రసార నిర్వహణ అధికారి అయిన శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారికి, అలాగే కార్యక్రమం నిర్వహించిన ఎర్రంరాజ్ గారికి, శ్యామలాదేవి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సాంకేతిక విభాగం అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అంటున్నారు. వీరంతా నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, నిజామాబాద్ పోతంగల్ నుంచి రాస్తున్నారు, మాకోసం అన్నమయ్య చిత్ర నుంచి భక్తిగీతాన్ని వినిపించండి అంటూ తోటి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని వీరందరి కోసం విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన ఈ పాటని

శ్రోతలు వింటున్నారు హృదయ రగలు కార్యక్రమం. మీరు వింటున్న ఈ పాట మేనికోడలు సినిమా నుంచి ఘంటసాల పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు జాన్కంపేట నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున. వీరంతా ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో భాగంగా రింజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గల ఆలయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రంరాజు గారికి, శ్యామలాదేవి గారికి, అలాగే డైరెక్టర్ మోహన్ దాస్ గారికి, సాంకేతిక సిబ్బందికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. అలాగే అందరి సందేశాలు చక్కగా చదువుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. శుభోదయం అండి. హృదయ రాగాల కార్యక్రమానికి మా అభివందనాలు. ఈరోజు 8:30 ప్రసారం చేసినటువంటి కందకుర్తి గ్రామంలో వెలిసిన త్రివేణి సంగమం గురించి రెండవ భాగం విన్నాం. ప్రతి శనివారం ఒక దేవాలయం గురించి చాలా చక్కగా వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే అక్కడి భక్తుల విశేషాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నాము. ఆ గ్రామానికి వెళ్ళడానికి కూడా బస్ రూట్స్ మీరు చాలా క్లియర్గా చెప్పినందుకు మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం ప్రతి శనివారం నాడు మేము తప్పకుండా వింటున్నాము. ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్నందుకు డైరెక్టర్ సిహెచ్ మోహన్ దాస్ గారికి, అలాగే వ్యాఖ్యాతలకు పేరు పేరిన మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వింటున్నంతసేపు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మేము షాప్లో కూర్చొని ఈ కార్యక్రమం వింటున్నాము అంటూ రాస్తున్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరిహరన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మీ అమూల్యమైన అభిప్రాయానికి ధన్యవాదాలండి. ఇలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండండి. మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే అంటూ రాస్తున్నారు. మన ఆలయాలు శీర్షికన ఈరోజు పావన గోదావరి తీరాన మహిమాన్వితమైన కందకుర్తి దేవాలయ విశేషాలు విని భక్తి పారవశ్యం చెందాం. నిర్వహించిన ఆకాశవాణి డైరెక్టర్ గారికి, అలాగే వ్యాఖ్యతలకు మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు వీరంతా. రణ్వీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న ఏలూరు నుంచి. మాకోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, వీరందరి కోసం విందాం ఘంటసాల గారు పాడిన ఈ పాటని.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలు ఏం చేశారు? 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు. హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటలు కార్యక్రమంలో మన తర్వాత రిక్వెస్ట్ ఏంటో చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. అలాగే నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి నా నమస్కారాలు అంటూ. నమస్కారం అండి. ఈ వారం మన ఆలయాల కార్యక్రమంలో కందకుర్తి త్రివేణి సంఘం ఆలయాల్లో అలరారుతున్న ఆలయ విశేషాలను వివరించిన వ్యాఖ్యాతలకి అలాగే డైరెక్టర్ మోహన్ దాస్ గారికి మా యొక్క ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఆలయ విశేషాలు వింటున్నంతసేపు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటున్నారు. మాకోసం శారద చిత్ర నుంచి పి సుశీల గానం చేసిన పాటను వినిపించగలరు. వీరంతా నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్రానందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను. మరో రిక్వెస్ట్ చూద్దాం. ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. శుభోదయం అండి. ఈరోజు 8:30 మన ఆలయాల కార్యక్రమంలో ప్రసారం చేసిన కందకుర్తి గ్రామంలో వెలిసిన సంగమేశ్వర ఆలయ విశేషాలని మేము విన్నాము. ఆలయ విశేషాలు మేము వింటూ ఉంటే మాకు ఒళ్ళంతా పులకరించింది. ఇంత మంచి ఆలయం గురించి కందకుర్తి గ్రామంలో వెలిసిన ఆలయ అర్చకులు మాటలు వింటుంటే మాకిప్పుడే కందకుర్తికి వెళ్లాలని అనిపిస్తుంది అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో ద్వారా ఎన్నో ఆలయాలను ప్రసారం చేసిన ఇంత మంచి ఆలయం గురించి ఆలయ భక్తుల మాటల్లో వింటుంటే మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు వినిపించిన వ్యాఖ్యతలు ఎర్రంరాజ్ గారికి, శ్యామల మేడం గారికి, అలాగే డైరెక్టర్ గారికి మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. వీరంతా నిజామాబాద్ జగ్రాన్పల్లి నుంచి అఖిల, అరుణ, రాజేందర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వినిపిద్దాం ఈ పాట.

0: హృదయగలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరికొన్ని ప్రకటనలు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బుర్రద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: శ్రోతలకి మరొక మనిక. ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు.

విరామం తర్వాత హృదయ రేఖలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తర్వాత వాట్సాప్ రిక్వెస్ట్ ఎవరు పంపారో చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో కందకుర్తి ఆలయాల విశేషాలు విశిష్టత గురించి ఎరం రాజు గారు అలాగే శ్యామల మేడం గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. చాలా బాగుంది. ఇంత చక్కని కార్యక్రమాన్ని అందించిన నిజామాబాద్ కేంద్ర డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశ్యం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం డమరుకం చిత్రం నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మీకోసం శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట వచ్చేస్తుంది డమరుకం చిత్రం నుంచి.

మీరు వింటున్న ఈ పాట మీనా సినిమా కోసం పిసిసిలా గానం చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు. ఈరోజు మనాలయాలు కార్యక్రమంలో కందకుర్తి త్రివేణి సంగమం రెండో భాగం విన్నాం, చాలా బాగుంది అంటూ రాస్తున్నారు వీరంతా. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుంచి గణేష్, రాజు, శ్రీవస్త, గణిత, మహేష్, రంజిత్, సత్య. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు ఉదయం 8:30 ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో కందకుర్తి వద్ద గల సంగమేశ్వర దేవాలయం గురించి మరియు చుట్టుపక్కల ఉన్న దేవాలయాల గురించి చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి సమాచారం అందించిన వ్యాఖ్యాతలకు అలాగే డైరెక్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. వీరంతా ఎడ్పల్లి మండలం జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం విందాం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్న ఈ పాట ఓం నమో వెంకటేశాయ సినిమా నుంచి రమ్య బెహ్ర పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుండ దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాల కార్యక్రమం చాలా బాగుంది. శనివారం వచ్చిందంటే మన ఆలయాల కార్యక్రమం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. కందకుతి ఆలయ విశేషాలు, విశిష్టత, అలాగే భక్తులు వివరించిన తీరు చాలా బాగుంది. చక్కటి కార్యక్రమం అందించిన వ్యాఖ్యాతలకి, డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు. మాకోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. మంచిర్యాల నుంచి చంద్రముగులి, పద్మరాణి, అక్షర, కృప వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఏం చేశారు? 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు. హృదయరాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినిమా పాటలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్, మా కోసం ఒక భక్తిరస ప్రధానమైన పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక. ఈరోజు భక్తితో కూడుకున్న కార్యక్రమం మమ్మల్ని అమితంగా ఆకట్టుకుంది. మీకు ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మరో రిక్వెస్ట్, కందకుర్తి ఆలయాల గురించి చాలా చక్కగా తెలిపారు ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో. ఆలయాల గురించి చెబుతుంటే చూసిన అనుభూతి కలిగింది మాకు. చక్కటి కార్యక్రమం అందించిన ఎరం రాజు గారికి, మేడం గారికి, అలాగే డైరెక్టర్ మోహన్ దాస్ గారికి ధన్యవాదాలు. మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ రాస్తున్నారు వీరు. వీరంతా బౌరం, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో కందకుర్తి ఆలయ విశేషాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది. ఎరం రాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు వీరు. వరంగల్ ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, వీరందరి కోసం వస్తుంది భక్త కన్నప్ప చిత్ర నుంచి ఈ పాట.

అదేవేళ వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట నీతి నాది ఒకే కథ చిత్రం కోసం చిన్మయి పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపిన శ్రోతలు నిజామాబాద్ ఇంద్రపురం నుంచి మధురి బాలకృష్ణ, అనిత, శ్రావణి, చరణ్, అశోక్ నగర్ నుంచి నరసింహులు, రోజా, గంగా ప్రసాద్, అలాగే వినాయక్ నగర్ నుంచి సింగారం ప్రసాద్, రేణుక, శరణ్, ఇంకా వరణ్. అలాగే మరో రిక్వెస్ట్ జగ్రాన్పల్లి మండలం అరుగుల నుంచి విజయ్, మీనా, సాయి కీర్తన, సాహితి, లక్ష్మీప్రియ మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరు వీరందరి కోసం విందాం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు ఆకాశవాణి స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. అందాక విందాం ఇదే పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో ఉన్న ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో ప్రసంగాల పరంపరలో 135వ సంచిక. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్ మొదలైన యూట్యూబ్ ఛానళ్లలో కూడా వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026కు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజులు ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చిస్తారు. మూసి రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీశంకర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎంపీఆర్ కృష్ణయ్య ఈ నెల 30వ తేదీన కాలేజీలు బంద్

పిలుపునిచ్చారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. దేశం నిలువరెప్పల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మిమ్స్ ను బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకుడు డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. రాష్ట్రంలో ఈ వేళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. బెల్ఫాస్ట్ లో జరిగిన T20 క్రికెట్ మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టు భారత్ జట్టును 34 పరుగుల తేడాతో ఓడించింది. విశేషాలు మరో వార్తల ముఖ్యాంశాలు విన్నారు. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృత

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరఫరాలు తరగని ఆనందాలు అలరించే సంపూర్ణ వినోదం అని నేను మీ ఆర్టిస్ట్ని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోలో సమయం 10:05 అవుతుంది. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాళ మన షోలో 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు విందాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో. సో మరి 2000 నుంచి 2005, 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీకు బాగా నచ్చి మీ మెమరీస్లో అలా ఉండిపోయినటువంటి పాటలు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి 0402324085 2కి. అండ్ హ్యాపీగా ఇప్పుడున్నటువంటి ఈ లవ్లీ వెదర్లో మంచి మంచి పాటలు వింటూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటూ. సో మరి మొదటిగా నేను మీ అందరికోసం వినిపిస్తున్నటువంటి పాట కమలాకర్ గారి సంగీతం సమకూర్చినటువంటి ప్రాణం. మరి ఈ సినిమాలో నుంచి సోను నిగమ్ గారు, మహాలక్ష్మి గారు కలిసి పాడినటువంటి ఈ పాట ప్రాణం చిత్రం నుంచి మీ అందరి కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

0: ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జీ శ్రీని మాట్లాడుతున్నాను. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రజితాదేవి, రామ్ బాబు, జోష్న, త్రిష, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ వారు వినాలనుకునే పాట ఒక్క మారు కలిసిన హృదయం పాట వినాలనుకుంటున్నారు. గజనీ సినిమా నుంచి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తుంది. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు పృథ్వీ నారాయణ గారు. సో మరి వారు ఈ పాటను కోరారు. అలాగే మా కోసం గజనీ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ లంగర్ హౌస్ నుంచి శ్రవణ్ కుమార్ సంగీత మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి మీ అందరి కోసం గజనీ సినిమా నుంచి కార్తీక్ పాడినటువంటి ఈ పాట, హారిస్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరబడి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, మరి వీరు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వినాలనుకుంటున్నటువంటి పాట అతడు చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు గూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్, పద్మ, శ్రీనివాస, శ్రీలేఖ, బాలశ్రీ, వెంకట్, పద్మావతి, సూర్యనారాయణ, ధర్మరాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఆదిలాబాద్లోని రామ్నగర్ నుంచి హర్షిని మెసేజ్ చేశారు. మరి వారి కోసం మెలడీ బ్రహ్మ మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి పాట, మరి అతడు సినిమా నుంచి ఈ మ్యాజికల్ పాట మీ కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఫైదా.
1: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నంబర్లకు కాల్ చేయండి.
2: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ RR చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట ఖడ్గం సినిమాల నుంచి సుమంగళి గారు పాడినటువంటి నువ్వు నువ్వు సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే నిజామాబాద్లోని ఓల్డ్ బజార్ నుంచి గుమాస్తా కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం దేవీశ్వర ప్రసాద్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, సుమంగళి గారు ఆలపించినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కాశీబొగ్గ నుంచి సల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట భద్రా సినిమాల నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట, తిప్పు కల్పన కలిసి పాడినటువంటి ఏ ఊరే చిన్నదన్న పాటను వినిపించగలరంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే సెఫిల్ గూడ నుంచి దుర్గా సారథి ఇదే పాటను కోరుతున్నారు. అండ్ నిజామాబాద్ నుంచి వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబైర్ ముఖ్రామ్, నొమాన్ ఫుక్రాన్, జకీర్, ఫాజిల్, రవితేజ గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే రవితేజ గారు నటించినటువంటి భద్ర సినిమాల నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అని దివాకర్ విమల మెసేజ్ చేశారు ఉమ్మేడ నుంచి. మరి వీరందరి కోసం భద్ర సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బాలస్వామి గారు అండ్ వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, కానీ ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు మాత్రం చెప్పలేదు. బట్ వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఒక్కడు సినిమా నుంచి చెప్పవే చిరుగాలి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే మా కోసం ఒక్కడి సినిమాల నుంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, అభి, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి మీరు అడిగినటువంటి ఈ పాట మణి శర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాటను పాడినటువంటి సింగర్స్ ఉదిత్ నారాయణ గారు అండ్ సుజిత గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హెడ్స్ అండ్ నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ 2000 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్స్ మళ్ళీ నుంచి మీ మెమరీ బాక్స్లో అలా ఉండిపోయినటువంటి పాటలు వినాలనుకుంటున్నారా అని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేశారు కొత్తగూడెం డిస్టిక్ ఎల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా మరియు అమ్మి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట 2005లో విడుదలైనటువంటి ఆంధ్రుడు చిత్రంలో నుంచి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. మరి మీకోసం ఈ బ్లాక్ బస్టర్ పాట 2005లో విడుదలైనటువంటి ఆంధ్రుడు చిత్రం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్ దోస్త్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట 2005 సంవత్సరంలో విడుదలైనటువంటి చక్రం సినిమాల నుంచి జగమంత కుటుంబం నాది పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ స్టూడియో క్లాక్లో 10:57 వస్తుంది. మరి దోస్తో మీ అందరికీ మీ ఆర్జశ్రీని గుడ్ బాయ్, గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసిందనమాట. సో మరి వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 135వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పత్రికా సమాచార కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రేపు ఉదయం 11 గంటల అనంతరం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ది గురించి చర్చిస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. అంచనాల కథనంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు యూరియా కేటాయించిందని, రైతులకు సమర్థంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వందేనని కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. జూలై 5 తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపించారు. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీఆర్ కృష్ణయ్య 30వ తేదీన కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈవేళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గ్వాడాలజారా

మైదానంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ చివరి పోరులో 2 సార్లు ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచిన ఉరుగ్వే జట్టు స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:05 గుర్తుకొస్తున్నాయి. ఒక సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం, తారాగణం, దర్శకత్వం ఎంత ముఖ్యమో మాటలు కూడా అంతే ముఖ్యం. మరి అటువంటి మాటలు తోటాల్లా పేల్చే సంభాషణల రచయిత గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి వింటున్నాం మనం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజయ్ నాగమణి. గుర్తుకొస్తున్నాయిలో ఈ రోజు మనం డైలాగ్ రైటర్ గురించి చెప్పుకుంటున్నాం. థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నంతసేపు నటీనటులు చెప్పే డైలాగ్స్ మీద ప్రేక్షకుడి దృష్టి ఉంటుంది. అలాంటి డైలాగ్స్ ని రాసే మాటల రచయితకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అంటే నమ్ముతారా? ఒక డైలాగ్ రైటర్ రాసే తోటాల్లాంటి మాటలకు ప్రాసలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రోజు మన గుర్తుకొస్తున్నాయలో ఆయన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటోంది మీ ఆర్జే నాగమణి.

0: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన మెరుపులు విరుపులతో తెలుగు సినిమా సంభాషణల్ని మలుపు తిప్పిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల మరాఠీ, చమత్కారాల చక్రవర్తి. ఆయన మాటలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. త్రివిక్రమ్ అసలు పేరు అఖిళ్ళ నాగ శ్రీనివాస శర్మ. వెండి తెరను తనదైన మాటలతో మేల్కొలిపిన త్రివిక్రమ్ మాటల రచయితగా స్వయంవరం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించి ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికీ హింట్ ఇచ్చి హిట్స్ ని తన ఖాతాలో వేసుకోవడం స్టార్ట్ చేశారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు .eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించిన కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాం. స్వయంవరంలో ప్రేమకు పెళ్లికి ఇచ్చిన నిర్వచనం గాని, ప్రేమిస్తాను గాని పెళ్లి చేసుకోను అనే కాన్సెప్ట్ నుంచి రాసిన డైలాగ్స్ ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. భీమవరంలో పుట్టిన ఈ బుల్లోడు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించి టీచర్ గా చేసి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగిడి తన మాటల గారడీని మొదలుపెట్టి అందరితో శభాష్ అనిపించుకున్నారు ఆకేళ్ల నాగశ్రీనివాస్ శర్మ. అదేనండి మన త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదట్లో పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆ తర్వాత 1999 కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాతో తన సత్తాన్ని చాటారు. ఆ తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావు చిత్రాలకు మాటలు రాశారు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనం కొన్ని విశేషాలు అయితే చెప్పుకుంటున్నాం. త్రివిక్రమ్ సినిమాలకుండే క్రేజ్ ఏంటో తెలుసా? ఆయన మాటల కోసమే సినిమాని రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ స్క్రిప్టు ని మలుచుకునే తీరు, మాటలు రాసుకునే విధానం, హీరోల చేత చెప్పించే డైలాగ్స్ ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి. నువ్వే నువ్వే సినిమాతో మాటల రచయిత నుంచి దర్శకుడిగా మారి ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు నువ్వే నువ్వే సినిమాకి. ఈ సినిమాలో కన్న తల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి, వాళ్లు మన దగ్గరికి రావాలని కోరుకోవటం మూర్ఖత్వం అనే డైలాగ్, ఇంకా అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడూ బోర్ కొట్టదు అనే డైలాగ్ అయితే

వస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వే నువ్వే సినిమా తర్వాత మళ్లీ రచయితగా మూడేళ్ల పాటు వాసు, మన్మధుడు, ఒకరాజు, ఒకరాణి, మల్లేశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు పనిచేశారు. ఈ సినిమాల తర్వాత మహేష్ బాబుతో అతడు సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్సో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమా అది. ఈ సినిమా అయితే మాటల మాంత్రికుడికి ఫిలింఫేర్ అవార్డుని, నంది అవార్డుని, వంశీ ఇంటర్నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది.

తర్వాత జల్సా సినిమా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తే అది కూడా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఖలేజా అంతగా రీచ్ అవ్వకపోయినా జులాయి అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్స్ ని అందుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

జయాపజయాలకు అతీతంగా ప్రేక్షక లోకాన్ని ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటారు. తర్వాత ఆ సినిమా ఆయనకి పెద్ద హిట్ నందిస్తే అజ్ఞాతవాసి ఆశాజనకంగా లేకపోయినా సంభాషణల విషయంలో సూపర్ అనిపించుకుని అలవైకుంఠపురంతో మళ్లీ దూసుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి ఎక్కువ పురస్కారాలని అవార్డుల్ని అందుకున్న డైలాగ్ రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది త్రివిక్రమే.

వస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని విశేషాలు అయితే చెప్పుకుంటున్నాం. నిజ జీవితంలో సంఘటనల నుంచి వాస్తవ జీవితాన్నించే మాటల్ని ఒడిసిపట్టి వెండితెరపై అవలీలగా పలికిస్తాడు. అందమైన విజువల్స్ తో

ఆలోచింపజేసే మాటలతో ఆకట్టుకునే అనుబంధాలతో సినిమాని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయటంలో ఆయనకు ఆయనే సాటి. దర్శకుడిగా కంటే మాటల్ని అద్భుతంగా రాయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టి తోటాల్లాంటి మాటలతో యుద్ధం చేస్తారు. ఈ సినిమా ఆ సినిమానికి లేదు, ప్రతి సినిమా కూడా సంభాషణల విషయంలో ఆణిముత్యమే.

ఆలోచనయ్య వింటున్నాం మనం. రైటర్స్ డైరెక్టర్స్ అవటం చాలా కామన్. కథను ఎలా మలుపు తిప్పాలి, కథనానికి ఏ మలుపు దగ్గర మెలిక పెట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి, హీరోయిజాన్ని ఎంత హైప్కి తీసుకెళ్లాలి, ఇలాంటి కమర్షియల్ ఫార్ములాలన్నింటినీ రైటరే ఆలోచిస్తాడు. మరి ఆ ఆలోచనల్ని దర్శకులకు మరింత అందంగా తెర మీద చూపిస్తారు. ఇక రైటరే దర్శకుడిగా మారితే ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. సో అందుకే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతున్న మాటల మాయాజాలంతో సినిమాలో డైలాగ్స్ చెప్పినా రారెవ్వరూ ఆయనకు సాటి. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా. కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం. ఈ డైలాగ్ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా యాప్ట్ అబ్బా. అది త్రివిక్రమ్ పంచ్ అంటే.

వస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నాం మనం. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. పేరాలకు పేరాలు రాసేసి మాటలు పేల్చాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ లైన్ పంచింగ్తో అందరినీ అలరించడం త్రివిక్రమ్ మార్క్. డైలాగ్స్ అంటే ఇలా రాయాలి, పంచలు ఇలా పేలాలి అనేలా యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు ఆయన. అందరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ రాయటం ఆయన స్టైల్.

0: drone attack on a commercial cargo vessel travelling through the Strait of Hormuz. Mizoram has become the first among 16 states and 3 union territories to achieve 100% digitization of enumeration forms under the ongoing Special Intensive Revision or SIR of electoral rolls 3 days ahead of the 28th June deadline set by the Election Commission of India. According to officials, Mizoram had over 5.59 lakh electors during the last SIR in 2005. The number has increased to more than 8.75 lakh voters in 2025, including over 4.23 lakh males and 4.51 lakh female electors. The Agricultural and Processed Food Products Export Development Authority has facilitated the first commercial export of geographical indication GI tagged Rewa Sundarja mangoes from Madhya Pradesh to the United Arab Emirates. Commerce and Industry Ministry said that this is a significant step in promoting India's unique agricultural products in global markets. The IMD has forecast heavy to very heavy rainfall over sub-Himalayan West Bengal, Sikkim, Assam and Meghalaya today. The Met Department predicted heavy rainfall over Bihar, Chhattisgarh, Konkan, Goa, coastal Andhra Pradesh, coastal Karnataka, Tamil Nadu, Puducherry, Kerala, Mahe and in some parts of the Northeast India. In football, Egypt has reached the knockout stage of the FIFA World Cup for the first time after a 1-1 draw with Iran in the final Group G match. Iran's Ramim Rezalian was named player of the match. In another Group G match, Belgium defeated New Zealand 5-1 to finish at the top of the group. And that is the end of this news bulletin.
1: పూర్తి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 9 ఏళ్ల కిందటి మాట ఇది. చాక్లెట్స్ కొనుక్కోవడానికి షాప్కు వెళ్లాడు 16 ఏళ్ల అర్జున్. మెడికల్ షాప్ ముందు ఓ ముసలాయన తన భార్యకి క్యాన్సర్ అని, ఆ మందులకి డబ్బులు సరిపోక అప్పు అడిగితే షాప్ వాడు ఇవ్వకపోయేసరికి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అతన్ని చూసి చలించిన అర్జున్ దేశ్పాండే ముసలాయన నెంబర్ తీసుకుని వాళ్ళమ్మకిచ్చి మందులు తెచ్చిపెట్టమని అడిగాడు. ఫార్మాస్యూటికల్స్ లో పనిచేసేటువంటి తల్లి మ్యానుఫ్యాక్చర్ సంస్థ నుండి 3,000 రూపాయలకే 17,000 రూపాయల మందుల్ని తెప్పించింది. ఇంత తక్కువ ధరకే ఎలా వచ్చాయని తల్లిని అడగటంతో ఎవరైతే తయారు చేస్తారో వారి దగ్గర నుంచే కొనటంతో 1 రూపాయి తక్కువకే వచ్చాయి అని చెప్పింది. ఆ మాట అర్జున్ని ఆలోచనలో పడేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నాం మనం. 16 ఏళ్ల అర్జున్కు వచ్చిన ఆ ఆలోచన ఏంటంటే, షాపులన్నీ కూడా అమ్మలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ నుంచే మెడిసిన్ తెప్పించొచ్చు కదా అని. అదే మాట తల్లితో చెప్తే ఫస్ట్ దీని గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకోమని చెప్పిందట. మందు కనిపెట్టి పేటెంట్ తీసుకుని కొన్నేళ్ల వరకు కనిపెట్టిన వాళ్లే ఉత్పత్తి చేస్తారు. పేటెంట్ పూర్తయ్యాక అదే ఫార్ములాతో ఎవరైనా సరే ఆ మెడిసిన్ తయారు చేయొచ్చు. వాటిని జెనరిక్ మందులు అంటారు. బడా ఫార్మా కంపెనీలు వీటికి తమ బ్రాండ్ను వేసుకుని డిస్ట్రిబ్యూషన్, స్టాకింగ్, రిటైల్ షాప్స్, మార్జిన్ అన్ని కలిపి ఎక్కువ ధరకి అమ్ముతాయని తెలుసుకున్నాడు అర్జున్. దీంతో తనే ఓ షాప్ పెట్టాలనుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది, ఎలా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడో తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి 102.8 MHz.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. షాప్ పెట్టాలన్న ఆలోచనని తండ్రికి చెప్తే ఆయన కసుమన్నారు. అమ్మకి చెప్తే గోహెడ్ అంది. దాంతో పాకెట్ మనీ 15,000 రూపాయలతో తల్లి హెల్ప్తో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుంచి కొన్ని మందులు తెప్పించుకుని తను చెప్పిన ధరకే ఈ మందులు అమ్మాలి అని 200 షాప్స్ వారిని సంప్రదించాడట. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్కరే ఒక్కరు ముందుకొచ్చారట. అవి చక్కగా అమ్ముడుపోయాయి. దాంతో తనకొచ్చిన ఆదాయంలో 40%ని షాప్ అతనికి ఇవ్వగానే ఎప్పుడూ కూడా 20%కి మించి రాలేదని, అర్జున్ దగ్గర తను చెప్పినట్టుగానే మందులు అమ్మితే 40% లాభం వచ్చిందని అర్జున్ దేశపాండేతో ఆ షాప్ ఓనర్ చేతులు కలిపాడు. అప్పుడే ఆ ఓనర్ షాప్ పేరుని కూడా అర్జున్ జెనరిక్ ఆధారగా మార్చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2019లో. ఈ స్టార్టప్ నెల తిరగకుండానే 10 షాపులయ్యాయి. ఇంకా మాట్లాడుకుందాం ఈ యువ కిరటం అర్జున్ దేశపాండే గురించి చైతన్య స్ఫూర్తిలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆ తర్వాత సంవత్సరం ముంబైలో 200 షాప్స్ అయ్యాయి. 16 సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడనే వార్తలు ఆ నోట ఈ నోట సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్స్ లో పాపులర్ అయిపోయాడు అర్జున్ దేశ్పాండే. ఇది చూసిన బిజినెస్ ఐకాన్ రతన్ టాటా గారు కూడా అతనితో కలిసి భాగస్వామ్యం అయ్యారు. 80% తక్కువ ధరకి మందులు అమ్ముతూ 3 రెట్లు లాభాలు చూస్తూ ఫోర్బ్స్ 30 Under 30 స్థానం సంపాదించాడు. అంతేకాదు, తనతో భాగస్వామ్యం చేసి తన బిజినెస్ ఎదగడానికి కారణమైన రతన్ టాటా జయంతి రోజు దేశవ్యాప్తంగా 100 ఉచితంగా క్యాన్సర్ మందుల్ని అందిస్తున్నాడట. చూసారా, ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ యువ కిరటం అర్జున్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో, నలుగురికి ఉపయోగపడేలా తన ఆలోచనని ఆచరణలో పెట్టి ఎందరో యువతకి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అర్జున్ దేశ్పాండే.

మీరింతవరకు చైతన్య స్ఫూర్తి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు.

2022 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు ఇది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈ వేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 150,000 మందికి పైగా డ్రైవర్లను, 7,00,000 మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వహిస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను, ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను
గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్ బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చి పుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు

ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్ గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి 2 మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు. ఇప్పుడు ముందుగా వినబోతున్న పాట ఎస్పీ చరణ్ రమ్య బెహ్రా పాడారు సీతారామం చిత్రం నుండి. అనంత శ్రీరామ్ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: マヌケなレンジェニ
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట భీమ్ సిసోడియా సంగీతాన్ని అందించి వర్మ కవితతో కలిసి పాడిన పాట కాసల శ్యామ్ గీతం, చిత్రం మ్యాడ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతానికి మణిశర్మ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు విన్న ఆ పాట ఉప్పెన చిత్రంలోనిది. యాజ్ ఇన్ నైజ్ హరిప్రియ గానం చేశారు. ఆ పాటని శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లో ఉట్నూరు ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఎస్టీసీకి చెందిన 100 మంది దరఖాస్తుదారుల్లో 99 మంది ప్రతిష్టాత్మక కంపెనీలకు ఎంపికయ్యారని తెలిపారు. బ్లూ కాలర్ ఉద్యోగాల రంగంలో తెలంగాణను దేశానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ జిల్లా పర్యటన పురస్కరించుకుని కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి శంకుస్థాపన స్థలాలను, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. కనగల్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 13,600 కోట్ల రూపాయల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ను, ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభా వేదికను వారు తనిఖీ చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జులై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసిన వెంటనే విలీన కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీలో కార్మిక ప్రతినిధులకు కూడా చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్టం ఆంధ్రప్రదేశ్లో విలీనం సందర్భంగా తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాకుండా విలీన విధి విధానాలు పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. జులై 5 తర్వాత మరో అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న రాష్టస్థాయి రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. 150కి పైగా స్టాల్స్తో పాటు ఏర్పాటు చేస్తున్న ఈ మేళాలో ఆధునిక సాగు పద్దతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలు రైతులకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సికింద్రాబాద్ పొల్లారంలోని రాష్టపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ, ఇంజెక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్యలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని

0: పిలుపునిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1908 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్దరణ పనులు ఈరోజు ఉదయం ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో 200 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులను 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్లకు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం వనపర్తిలో పోలియో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, పోలియో సంక్రమించకుండా సుమారు 46,000 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
1: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకుని తల్లిదండ్రులు మిగతా పెద్దలందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.
0: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో 25 మంది నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీపై 5 రోజుల ఉచిత శిక్షణ ముగిసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంతి మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: ఒక ఆదాయ మార్గంగా మన గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25 మందికి కూడా మనము జూట్ బ్యాగ్ తయారీకి కావాల్సిన అన్ని రకాల పరికరాలు, కత్తెర దగ్గర నుంచి చాక్ పీస్, మెజర్మెంట్ టేప్ ఇవన్నీ కూడా, ప్లస్ నేర్చుకోవడంలో మనం ఉపయోగించే జూట్ మెటీరియల్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడం అనేది చేస్తున్నాము.
0: నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేందర్ మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
3: పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలలోపు అందరు పిల్లలకు కూడా ఏపీఆల ఈ బూతులలో పిల్లలను తీసుకుని వస్తే మా వాళ్ళు 2 చుక్కలు ఇస్తారు. దాన్ని మానిటర్ కూడా చేసి ఎంట్రీ చేసుకుంటారు. అదే విధంగా బస్టాండ్ రైల్వే స్టేషన్ లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇది 3 డేస్ యాక్టివిటీ అనేటట్టు ఉంటుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఈరోజు పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షించి ఇందిరానగర్లో మహిళా శక్తి చీరల తయారీని, మ్యాక్స్ సంఘాల పనితీరును ఆమె పరిశీలిస్తారు. సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ చురుగ్గా సాగుతోంది. జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల ఫారాలను అందించి నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హన్మకొండ జిల్లా ఉనికిచెర్లలో ఈ నెల 28న జరగాల్సిన యూనిసిటీ రెసిడెన్షియల్ ఫ్లాట్ల బహిరంగ వేలం వాయిదా పడింది. దీన్ని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా వైస్ చైర్పర్సన్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. చేయూత పెన్షన్ల లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 107,000 మందికి పైగా లబ్దిదారుల ఐడెంటిఫికేషన్ పూర్తయిందని, అర్హుల నిర్ధారణ లక్ష్యంగా సాగుతోందని రవీందర్ తెలిపారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్

స్పీకర్ గౌడ్ హెచ్చరించారు. వీటికి సంబంధించి వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామన్నారు. ఇలాంటి రసీదులు జారీ చేయడం రవాణా శాఖ నిబంధనలను వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రాస్ వెహికల్ వెయిట్ జీవీడబ్ల్యూకు మించి వాహనాలు నడపడానికి వీలు లేదంటూ స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్టంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20 షో టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని, ఎప్పుడెప్పుడు మేము అడిగే ప్రశ్నలకి మీరు టకటకా సమాధానాలు పంపించేద్దామా అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? షో టైంలో నేను అడిగే ప్రశ్నలకి మీరు మాకు సమాధానాలు పంపాల్సిన మా వాట్సాప్ నెంబర్ హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 23240852 నెంబర్కి కరెక్ట్ ఆన్సర్ని సందేశం ద్వారా పంపించగలరు.

షో టైం కార్యక్రమంలో మరి నేను మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, నేను మొదటి సినిమా గురించి అడగట్లేదు. చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది? మరి దీనికి సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి.

షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షో టైంలో ముందుగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది అని అడిగాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం పంపించారు కీసర నుంచి కిట్టు. చాలామంది అయితే సమాధానాలు పంపించేశారు, కానీ సరైన సమాధానం మాత్రం చాలా తక్కువ మంది పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కిష్టాపురం గార్ల నుండి పెద్ద. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఆన్సర్స్ రాంగ్గానే పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు కడప నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ మరి నేనడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే పులి బెబ్బులి.

షో టైంలో ఉన్నాం మనం. షో టైంలో ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, కృష్ణ బాలకృష్ణ కృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం ఏది? ప్రశ్న మీకోసం మరొకసారి, కృష్ణ బాలకృష్ణ కృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం

షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైం లో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, కృష్ణ బాలకృష్ణ కృష్ణన్ రాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం ఏది అని. మరి దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. వారు ఎవరంటే, తుకారాం గేట్ నుండి శ్రీనివాస్, సుకన్య నర్సంపేట నుండి బాలకృష్ణ, కేవీ రావు పిపి రావు ఖైరతాబాద్ నుండి, ఉమ్మడి నుండి దివాకర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, సాయం అన్విత గీతానగర్.

నుండి, బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఏజీ నుండి రవి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, భూదాన్ పొచ్చంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, సూరారం కాలనీ నుండి బ్రూస్లీ, వరంగల్ నుండి రవీందర్, మోరిపల్ల నుండి శ్రీనివాసరావు, భూదాన్ పొచ్చంపల్లి నుండి మార్కండేయ, నెమ్మని నుండి వెంకటేశం, హేమలత, కొండాపూర్ నుండి కృష్ణ, చందనగర్ నుండి విజయకుమార్, మూసాపేట నుండి మహబూబ్ నగర్ నరేష్, మెర్సీ రోజా విజయ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య, రాజానిపేట నుండి శ్రీనివాస్, కిష్టాపురం నుండి పాషా, ఇంకా కనిగారి సత్యనారాయణ, హస్తినాపురం ఈస్ట్ నుండి ఉప్పల్ నుండి శ్రీకాంత్, సాయితేజ, పద్మావతి, శిల్ప, చంచలగూడ హైదరాబాద్ నుండి కీర్తి, రాజ్కుమార్ ఆదర్శ్ నగర్, అప్పలరాజు పెడన నుండి భీమ్గల్ నుండి శంకర్, కీసర నుండి కాంచన, వీరంతా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే సుల్తాన్.

అడగబోయే మూడో ప్రశ్న ఏంటంటే, కృష్ణ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది? ప్రశ్న మీకోసం మరొకసారి, కృష్ణ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది?

షో టైంలో నేను అడిగిన మూడో ప్రశ్నకి సరైన సమాధానం పంపించిన వారు నర్సంపేట నుండి బాలకృష్ణ, గీతానగర్ నుండి రమాదేవి, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బీహెచ్ఏఎల్ ఓల్డ్ ఎంఐజీ నుండి రవిగౌడ్, కెవిరావు, పిపిరావు ఖైరతాబాద్ నుండి మెసేజ్ పంపించారు. వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, కృష్ణ దాసనారాయణరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఏది అని అడిగాను. మరి దీనికి సరైన సమాధానం చిలకా నారాయణ అనసూయ, యమునా జానకంపేట నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ రాధమ్మ పెళ్లి. కృష్ణ శారద హీరో హీరోయిన్గా నటించారు ఈ మూవీలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15. శక్తిశీలి మీరు ఇప్పుడు వింటారు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

శక్తిశీలి వింటున్నారు. సినిమాలో నటీనటులు రెగ్యులర్ గా కనిపించటం కామనే, కానీ భిన్నంగా ఆ నటుణ్ణి తెర మీద చూసినప్పుడు తనేనా అనేంతగా తన రూపురేఖల్ని మార్చేసుకునే పాత్రల్ని మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి పాత్రలే దశావతారంలో కమల్ హాసన్ పాత్ర, ఇంకా ఐ సినిమాలో అపరిచితుడులో విక్రమ్ పాత్రలు. ఇలాంటి కొన్ని కొన్ని పాత్రలు చూసినప్పుడు ఎంతగానో మనల్ని ఆకట్టుకుంటాయి. అలాంటి పాత్రల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఆలోచన నుండి ఇప్పుడు జాతీయ అవార్డు వరకు చేరుకున్నారు ప్రీతిశీల్ సింగ్. మరి తన గురించి మనం ఈరోజు శక్తిశీలిలో మాట్లాడుకుందాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీల్ వింటున్నారు, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ప్రీతిశీల్ చిన్నప్పుడు భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్ వేసిన బామ్మ గెటప్, ఇంకా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో అద్భుతమైన గెటప్స్ తనని బాగా ఆకట్టుకున్నాయట. ఒక మనిషిని గుర్తుపట్టలేనంతగా మార్చే ఆ కళను తను నేర్చుకోవాలి అనుకుంది. ఆ కళ గురించి మన దేశంలో ఎవరికీ కూడా సరైన అవగాహన అనేది లేదు అప్పట్లో, కానీ తను మాత్రం పట్టు వదలని విక్రమార్కురాలిలాగా దాని గురించి స్టడీ చేసి లండన్లో ఆ కళలో శిక్షణ తీసుకుంది. ఇంతకీ ఏంటా కళ, అసలు తనేం చేసింది, మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ప్రీతిశీల్ తండ్రి ఇంజనీర్. తండ్రి బాటలోనే తను కూడా ఢిల్లీలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తోంది. కానీ తనకి ప్రోస్థెటిక్ మేకప్ మీద ఉన్న ఆసక్తితో లండన్ వెళ్లి ఆ కళను నేర్చుకుని సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో తిరిగి ముంబైలో అడుగుపెట్టింది. అలా సినీ రంగంలో ప్రోస్థెటిక్ మేకప్తో అడుగుపెట్టిన ప్రీతికి ఏ సినిమాతో కెరీర్ మొదలైందో మాట్లాడుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. అలా ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్ గా ముంబైలో అడుగుపెట్టిన తర్వాత అప్పటి వరకు తను చేస్తున్నటువంటి జాబ్ ని వదిలేసుకుంది. క్రిష్ 3 సినిమాతో మొదలైన తన కెరీర్ వెనుతిరిగి చూసుకోలేదు. నానక్షా పకీర్ తో అసలైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి తొలిసారిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకుంది. వచ్చిన తక్కువ టైంలోనే నేషనల్ అవార్డు రేంజ్ కి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. అలా బాజీరావు మస్తానీలో రణవీర్ ని రాజసంగా తీర్చిదిద్దిన తీరు, పద్మావతిలో అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్ గాని, పుష్పాలో అల్లు అర్జున్ మాస్ రగ్డ్ లుక్ గాని, గంగూబాయ్ సినిమాలో ఆలియా భట్ పరిణతి చెందిన రూపంగాని, ఇవన్నీ కూడా ప్రీతి తపనకి ఆ కళ మీద తనకున్న ఆసక్తికి నిదర్శనం. ఇంకా మాట్లాడుకుందాం ప్రీతిశీలి గురించి శక్తిశీలిలో.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. ఇలా ప్రీతిశీల్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో సజీవంగా కనిపించేలా ఎన్నో పాత్రల్ని తీర్చిదిద్దారామె. అమితాబ్ బచ్చన్, ఇంకా రిషి కపూర్, నవాజుద్దీన్ సిద్దికీ, ఇలా ఎంతో మంది ప్రముఖులకి మేకప్ వేసి ఎంతో మంది చేత ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే రీసెంట్ గా మాత్రం ధురంధర్ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో వరల్డ్ వైడ్ గా మనందరికీ తెలుసు కదా. ఆ సినిమాలో రణవీర్ని గూఢాచారిగా చూపించడంలో మాత్రం తను హెయిర్ పంచ్ టెక్నిక్ ని వాడారట. అలాగే అక్షయ్ ఖన్నాని క్రూరమైన విలన్ గా చూపించడంలోనూ ఆవిడ సక్సెస్ సాధించారు. మరి దీని వెనుక ప్రీతిశీల్ పడ్డ కష్టం హర్షణీయం.

0: నా హృదయం అనే ప్రేమ అండ్ కంపెనీలో ప్రేమికుడిగా జాయిన్ కాబోయే ముందు మీ డీటెయిల్స్ కొన్ని చెబుతారా?
1: ఓకే, షూర్.
0: మీ ఎత్తు
1: 6 అడుగులు,
0: వయసు
1: వరద పొంగులు,
0: భాష
1: చిలిపి పలుకులు,
0: ఇంతకు ముందు అనుభవం?
1: అబ్బే అసలేదండి, నేనే దొట్టు.
0: హార్ట్ షేపులో

0: ఓకే, మీ పర్సనల్ టేస్ట్ తెలుసుకోవడానికి మూడు ప్రశ్నలు
1: అడగండి.
0: మీకు నచ్చే రంగు?
1: ఎరుపు.
0: ఎందుకు?
1: అది మీ పెదాల రంగు కాబట్టి.
0: మీకు నచ్చే పువ్వు?
1: రోజ్.
0: ఏ?
1: అది మీ ఒంటి రంగు కాబట్టి.
0: మీరు మొక్కే దేవుళ్ళు?
1: మీ అమ్మా నాన్నలండి.
0: అదేలా?
1: ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. అసలు ఒకప్పుడు ప్రోస్థెటిక్ మేకప్ అంటే విదేశాలకు వెళ్లి అక్కడ మేకప్ ఆర్టిస్టుల మీద ఆధారపడాల్సి వచ్చేదట. కానీ

మాత్రం ఆ అవసరం లేకుండా ప్రోస్టెట్ మేకప్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు ప్రీతిశీల్. చూమంత్రకాళి అంటూ తను అనుకున్న విధంగా తన కెరీర్లో ఎన్నో పాత్రల్ని 100% తీర్చిదిద్ది నేషనల్ అవార్డు స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. శ్రోతలు 103.2 MHz పై ఇప్పుడు వింటారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మొదటి ఉత్తరం, మేనకోడలు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, విజయ్ కుమార్, నర్సింగ్రావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు వీరందరి కోసం మేనకోడలు సినిమా నుండి ఈ పాట

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. పెళ్లిగోళ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం పెళ్లిగోళ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరోత్తరం అభినందన సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కోరుట్ల మండలం మోహన్ రావు పేట నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహర్షి, శాంతాబాయి, రవి, మానస, సమృద్, గోదావరి, పూజిత, నవీన్, రాఘవచారి, సూర్యకళ, భాగ్య, రాహుల్, వీరందరి కోసం అభినందన సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. సంక్రాంతి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరందరి కోసం సంక్రాంతి సినిమా నుండి ఈ పాట.

0: లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: లలిత గీతల కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగుల తామర
6: సై బాల్,
5: బుర్రద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
9: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో సీనియర్ సిటిజన్

0: ఇంతవరకు మీరు లలిత గీతాలు విన్నారు. నిలయంలో సమయం 5:48. ఇప్పుడు వింటారు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారి ప్రసంగం వింటారు.
1: నిజామాబాద్ ప్రజలందరికీ నమస్సుమాంజలీలు. ఈరోజు మనము ఇక్కడ పల్స్ పోలియో, రేపు జరగబోయే పోలియో ఆదివారం గురించి సంభాషించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ మరి ఒక్కసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనము పోలియో ఏదైతే ఉందో ఇది ప్రజల్లో ముఖ్యంగా అంగవైకల్యం కలిగించే ఒక వ్యాధి. దీనిని మనం భారతదేశం నుంచి 2011లోనే ఎలిమినేట్ అంటే నివారించడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో మనకి పోలియో కేసెస్ ఎక్కడ కూడా నమోదు కావడం లేదు. కానీ మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఒక విడత పల్స్ పోలియోగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము

95లో పల్స్ పోలియో కార్యక్రమంగా చేస్తూ ఒక 10-15 సంవత్సరాల వరకు మొత్తం దేశవ్యాప్తంగా జనవరి ఫిబ్రవరి మాసాలలో 2 విడతలుగా చేసేది. ఈ మధ్యలో కూడా మనకు పోలియో రహితమైనా కూడా ఈ యొక్క పోలియో 2 చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఈ 2 చుక్కల్ని ప్రతి సంవత్సరం వేయించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే మన యొక్క పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను ఇక్కడ కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి. సో అక్కడి నుండి మన దేశానికి కూడా రావడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి దీన్ని అదుపులో ఉంచడానికి ఈ యొక్క 2 చుక్కల్ని మనము ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నాము. ఇది కాకుండా మనకి రొటీన్ ఇమ్యునైజేషన్లో ఈ యొక్క పోలియో చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డకు 6 వారాలకి, 10 వారాలకి, అలాగే 14 వారాలకు మరియు 9 మంత్స్కి కూడా ఈ యొక్క డ్రాప్స్ని మనము వేసి పిల్లల్ని పోలియో రాకుండా కాపాడుచూ ఉన్నాము. అందులో భాగంగా రేపు 28 జూన్ ఆదివారము పోలియో ఆదివారంగా డిక్లేర్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉదయము 7 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని బూత్లో పిల్లలందరికీ, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ కూడా 2 చుక్కలు వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీ మీ యొక్క ఊర్లో ఉన్న ఏర్పాటు చేయబడిన బూతులలో వెళ్ళి ఒక 2 చుక్కలను వేయించుకోండి. ఒకవేళ ఏదైనా జ్వరం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ, ఏదైనా ప్రయాణాలలో ఉంటే వారికి 29, 30వ తారీఖు నాడు 2 రోజులు మనకు ఇంటింటికి వచ్చి ఆరోగ్య సిబ్బంది మీకు వ్యాక్సిన్ ఇచ్చారా లేదా చూసి ఈ యొక్క చుక్కల్ని వేసి కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. బూత్లో మీకు 2 చుక్కలు వేయగానే పాప యొక్క, బాబు యొక్క చిటికన వేలికి, ఎడమ చిటికన వేలికి మార్కింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది చుక్కలు వేశారు అని తెలియడానికి ఒకవేళ ఒకరోజు ముందు, అంటే ఈరోజు రొటీన్ ఇమ్యునైజేషన్ జరుగుతూ ఉంది, ఈరోజు చుక్కలు వేసినా కూడా రేపు కూడా మళ్ళీ 2 చుక్కలు వేయించుకోవడానికి మనకి అవకాశం ఉంది. అయితే మనం జిల్లాలో మొత్తం 1007 బూతులుగా ఏర్పాటు చేశాము. అన్ని బూతులలో మనం ఈపాటికే ఏర్పాట్లు చేసి ఉన్నాము. అక్కడ ఏ విధంగా చుక్కలు వేయాలి, అక్కడ 4 ఆరోగ్య కార్యకర్తలు లేదంటే వాలంటీర్స్ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి మొత్తం 37 మొబైల్ టీమ్స్ని కూడా పెట్టాము, అలాగే 37 ట్రాన్సిట్ టీమ్స్ పెట్టాము మరియు జిల్లాలో హైరిస్క్ ఏరియాస్గా 129 కేంద్రాలని మనం గుర్తించడం జరిగింది. ఈ హైరిస్క్ ఏరియాస్ ఏమిటి అని అంటే సాధారణంగా మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది ఉంటూ ఉంటుంది, మైగ్రేషన్, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు వెళ్తూ బ్రతికే వాళ్ళు, తర్వాత డైలీకి దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ మైగ్రేంట్స్ అంటూ ఉంటాం మనము. వీరి కోసము ఎక్కడెక్కడైతే ఇటుక బట్టిళ్లలో, తర్వాత భవన నిర్మాణాలలో, అలాగే కొంతమంది చేపలు పట్టే ఏరియాస్లో, కొంతమంది ఇలా అక్కడక్కడ స్లమ్స్లలో ఉండిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో అట్లా 129 కేంద్రాలను కూడా గుర్తించి ఆ ఏరియాస్లో కూడా మనం ఈ యొక్క 2 పోలియో చుక్కల్ని వేయడము జరుగుతుంది. దీనివల్ల ఒక నిండు జీవితాన్ని మనము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి కంపల్సరీగా రేపందరూ దీన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ చుక్కలు వేయడం ద్వారా మనము పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలకు ఇస్తూ ఉన్నాము. ఎలాంటి దాదాపుగా అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటివరకు నోటీస్ చేయడం జరగలేదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే స్పందించడానికి ఎక్కడికక్కడ ర్యాపిడ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 99% కాకుండా 100% ఎలాంటి ఇబ్బందులు రావు, ఉంటే కూడా ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా వైద్యశాఖాధికారి గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు విస్తృతంగా ట్రైనింగ్స్ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పటి సమీక్షిస్తూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని పోలియో రాకుండా ఉండడానికి మనము కార్యోన్ముఖులు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయచా ఉన్నాను. హౌస్ టు యాక్టివిటీ కింద 29 జూన్ సోమవారం, 30 జూన్ మంగళవారం రోజు 2 రోజులు ఆరోగ్య శాఖ సిబ్బంది అలాగే వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వారిని గుర్తించి ఏ ఇంటికైతే

0: పిల్లలందరూ కవర్ అవుతారో దాన్ని పీగా మార్క్ చేసి, ఏ ఇంట్లో అయితే ఒకవేళ చుక్కలు పడకుండా పిల్లలు ఉంటారో 0 to 5 దాన్ని ఎక్స్గా మార్క్ చేసి, ఈ ఎక్స్ అవు చేసిన అన్నింటిని కూడా మళ్ళీ ఇంట్లో 2 చుక్కలు వేసిన తర్వాత పీగా మార్పు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే మన యొక్క యాక్టివ్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా, మత పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ కార్యక్రమాన్ని మనకి ప్రోత్సహిస్తూ ప్రజలందరినీ ఎంకరేజ్ చేసి ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా మీ యొక్క సహకారం అందించాల్సిందిగా చెప్తా ఉన్నాము. అందులో భాగంగా దాదాపుగా మనమంతా 107 సూపర్వైజర్లు, అలాగే 4277 మంది టీమ్ మెంబర్స్ని, 428 మంది ఏఎన్ఎంస్ని, అలాగే 1112 మంది ఆశాలను, అలాగే మన యొక్క ఎన్జిఓస్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, యూత్, మెప్మా అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి, లైన్స్ క్లబ్స్ కానీ రోటరీ క్లబ్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఒక దీక్షగా తీసుకొని ఈ యొక్క పల్స్ పోలియో విజయవంతమయ్యేటట్టు అందరూ కూడా కృషి చేస్తే తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అలాగే వైద్య శాఖ నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీరు ఇన్వాల్వ్ అయితేనే ఏ కార్యక్రమైనా సక్సెస్ అవుతుంది కాబట్టి, మీ యొక్క పిల్లల్ని సకాలంలో తెచ్చి 2 చుక్కలు వేపించి మన పిల్లలకు అంగవైకల్యము, పోలియో రాకుండా చూడాలనేసి ప్రజలందరికీ వినమ్రంగా మనవి చేస్తున్నాం. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఒక జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే మనమందరం ప్రతిజ్ఞ తీసుకుందాం, పోలియోను అంతం చేద్దామనేసి. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారి ప్రసంగం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితరాన్ గారి తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది యువటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఇప్పుడు వార్తలు వివరంగా. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలని, చనిపోయిన వారి పేర్లు, సరైన ఆధారాలు లేని ఓటర్ల వివరాలను జాబితా నుండి పారదర్శకంగా, విశ్వసనీయంగా తొలగించాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వదంతులతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తెలంగాణలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని

0: ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 30 యూనియన్ ప్రతినిధులు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్న 14 గంటల సుదీర్ఘ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఇచ్చిన 32 హామీలలో 29 ఆర్టీసీ యాజమాన్య పరిధిలోకి వస్తాయని, ప్రభుత్వ పరిధిలోని 11% పీఆర్సీ హామీని జూలై నెల జీతాలతో కలిపి అమలు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100% విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులు సిబ్బందికి సూచించారు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ కొలతలను 500 నుండి 750 చదరపు అడుగులకు పరిమితం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ తెలియజేశారు. ఇంటికి ముందు 3 అడుగుల దూరాన్ని, ఇరువైపులా 1 అడుగు దూరాన్ని మించి ప్రొజెక్షన్లు ఉండరాదని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండ ఏకశిలా పార్కు నుండి కాళోజీ సెంటర్ మీదుగా సుబేదారి అమరవీరుల స్థూపం వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు వామపక్ష పార్టీల ముఖ్య నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్వాల్ పిఎస్ పరిధి ఛత్రిగడ్డలో అక్రమ నిర్మాణాలను స్థానిక పోలీసులతో కలిసి హైడ్రా సిబ్బంది జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ఐడిఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ,
1: వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజా నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.
0: కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి మండల వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఏవో రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. దరఖాస్తులతో పాటు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. 15,000 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో 9 కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టడంలో నితిన్ నవీన్ పర్యటన కీలకమని రామచంద్రరావు అన్నారు. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో భాగంగా డిజిటల్ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. విద్యుత్ అంతరాయం, యూరియా పంపిణీ వైఫల్యాల అంశాలపై ముఖ్యమంత్రిని ఆయన విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టుల వివరాలను ఆయన ప్రజలకు తెలియజేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్లా మారి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడితే 1908 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల సహకారంతో ప్రొఫెసర్ అనిత రాయిరాల ఒక సదస్సును నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది నాణ్యమైన విద్యే అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి పాఠ్యాంశాన్ని సమయానికి పూర్తి చేయాలని, విద్యార్థులకు వచ్చే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని ఆయన ఆదేశించారు. యువత సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల బానిసత్వానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. జిల్లాలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాపై ఆయన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లా కనగల్లో పర్యటించనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM విధానంలో దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 441 రహదారుల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక NG కాలేజీ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దుబ్బతాండా, లాల్సింగ్ తాండా, జీళ్ల చెరువు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు 16.13 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరే సంప్రాప్తః. తమిళనాడురాజ్యే వాయ్కు ఇత్యస్య నేతృత్వే MDMK దళేన DMK దళేన సహ స్వీయ నవవర్షీయం గఠబంధనం సమాప్తం. ప్రసిద్ధః తమిళ చలచిత్ర అభినేతా నిదేశకశ్చ కె భాగ్యరాజః అద్య చెన్నైయాం పంచత్వే విలీనః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి జనప్రియ మాసిక కార్యక్రమే దేశ విదేశస్య జనైః సహ స్వీయం మనోగతం వినిమయీకరిష్యతి. అమెరికాదేశస్య విదేశమంత్రి మార్కో రుబియో అవదత్ యత్ ట్రంప్ ప్రశాసనం భారతం సంయుక్తరాజ్య అమెరికాయాః అత్యంతం నికటతమేషు రణనీతిక సహయోగిషు అన్యతమం మన్యతే. అపి చ క్రీడావార్తాసు ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మిశ్రదేశః ఇరాన్ దేశేన సహ అంతిమే జీ సమూహస్య ద్వంద్వే 1-1 ఇత్యంకాంతరాలేన సమతావాప్య ప్రథమతయా ఫీఫా విశ్వకప్ స్పర్ధాయాః నాకౌట్ ఇత్యేతస్మిన్ చరణే ప్రవిష్టః. అథ వార్తాః విశదీకృత్య. प्रधानमंत्री नरेंद्र मोदी त्रिदिवसीय प्रवासार्थं सेशेल्स देशस्य राजधान्यां विक्टोरिया नगरे संप्राप्तः। सामाजिकान्तर्जालीय प्रेषिते संदेशे श्रीमोदिना विमानपत्तने सेशेल्स देशस्य राष्ट्रपतिना डॉक्टर पैट्रिक हर्मनी इत्यनेन कृत भव्य स्वागतस्य भूरि भूरि प्रशंसा विहिता। प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् सेशेल्स देशः हिन्द महासागरे भारतस्य एकः सामुद्रिक सहयोगी दृढः मित्रदेशश्च वर्तते। मोदी अवोचत् यत् सः अस्याः यात्रायाः माध्यमेन उभयोर्देशयोः दीर्घकालीन सम्बन्धान् सुदृढीकर्तुं नागरिककल्याणाय सहयोगं वर्धयितुं संवादं प्रति आशान्वितो विद्यते। अनेन सहैव तेन विमानपत्तने भारतीय प्रवासी जनसमूहाय अपि हार्दिकं स्वागतार्थं धन्यता वचांसि ज्ञापितानि। गदितं च यत् भारतीय प्रवासीभिः यथा संस्कृतिः संरक्षिता सा श्लाघनीया वर्तते। अवधेयास्पदं वर्तते यत् प्रधानमन्त्री नरेन्द्र मोदी सेशल्स देशस्य ऐतिहासिक 50वें स्वतंत्रता दिवस समारोहस्य मुख्य अतिथिः भविष्यति। तमिलनाडु राज्ये वाइको इत्यस्य नेतृत्वे एमडीएमके दलं डीएमके इत्यनेन सह नववर्षीयं गठबंधनं समापितवान्। दलस्य सचिवः वाइको वर्यः अद्य चेन्नई नगरे सामान्य परिषदः सभायाः नेतृत्वं कृतवान्। अपि च सभायां गठबंधनात् बहिर्गन्तुं सामान्यः प्रस्तावः स्वीकृतः। अवधेयं च यत् एमडीएमके दलं 17,000 वर्षे डीएमके इत्यस्य नेतृत्वे जाते धर्मनिरपेक्ष प्रगतिशील संघटने सम्मिलितः आसीत्। प्रख्यातः तमिल चलचित्राभिनेता निदेशकश्च के भाग्यराजः अद्य प्रातःकाले चेन्नई नगरे दिवंगतः। सः 73 वर्षीयः आसीत्। प्रख्यातः चलचित्र निर्माता भाग्यराजः चित्ताकर्षक चित्रकथायाः विनोदपूर्ण संवादानां च कृते प्रसिद्धः आसीत्, येन सः तमिल चलचित्र जगति अद्वितीयं स्थानम् अवाप्नोत्। तेन 25+ चलचित्राणि निर्देशितानि, प्रायः 75 चलचित्रेषु अभिनयं च अकरोत्। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन वर्यः सुप्रसिद्धस्य चलचित्र निर्मातुः अभिनेतुः चलचित्र कथा लेखकस्य च थिरु के भाग्यराजस्य निधने शोकं प्रकटितवान्। प्रधानमंत्री नरेन्द्र मोदी श्वः प्रातः 11 आकाशवाण्याः मन की बात इति कार्यक्रमे देशस्य विदेशस्य जनैः सह स्वीय मनोगतं विनिमयी करिष्यति। मासिक आकाशवाणी कार्यक्रमस्य अयं 35वें संस्करणो भविता। कार्यक्रमस्यास्य प्रसारणं कृत्स्नेही आकाशवाणी दूरदर्शन जालपुटे एआईआर न्यूज न्यूज ऑन एआईआर चलदूरभाष्य तंत्रांशे च युगपद भविष्यति। अनेन सहैव एआईआर न्यूज डीडी न्यूज प्रधानमंत्री कार्यालयः पीएमओ तथा सूचना प्रसारण मंत्रालयस्य यूट्यूब वाहिनीषु अपि अस्य साक्षात् प्रसारणं भविता। हिंदी प्रसारणस्य अनुपदमेव आकाशवाणी अस्य कार्यक्रमस्य अनुवादं क्षेत्रीय भाषासु अपि प्रसारयिष्यति। अमेरिका देशस्य विदेश मंत्री मार्को रूबियो प्रधानमंत्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वस्य भूरि भूरि प्रशंसाम् अकरोत्। तेनोदीरितं यत् भारतेन उल्लेखनीयः आर्थिक विकासः कृतः। सहैव देशोयं सम्प्रति वैश्विक मञ्चे इतोपि महतीं भूमिकां निर्वहति। व्हाइट हाउस इत्यत्र वार्ताहरैः सह संवाद क्रमे रूबियो स्पष्टीकृतवान् यत् ट्रम्प प्रशासनं भारतं संयुक्तराज्य अमेरिकायाः अत्यन्तं निकटतमेषु रणनीतिक सहयोगिषु अन्यतमं मन्यते। तेन प्रख्यापितं यत् प्रधानमन्त्रिणः मोदिनः कुशल नेतृत्वे भारतं दृढम् आर्थिक लाभं प्राप्नुवदस्ति, सहैव प्रभावशाली वैश्विक शक्तित्वेन समुदेति। रूबियो एतदपि संसूचयत् यत् प्रधानमन्त्रिणः मोदिनः राष्ट्रपति डोनाल्ड ट्रम्पस्य च सम्बन्धः अतीव घनिष्ठो वर्तते, यः कूटनीतिदृष्ट्या अतीव महत्वपूर्णः अस्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य उदघोषयत् यत् देशस्य सहकारी यान आह्वान मञ्चस्य भारत टैक्सी इत्यस्य आगामी वर्ष द्वयाभ्यन्तरे देशस्य नगरेषु क्षेत्रेषु च विस्तारः करिष्यते। भारत टैक्सी इत्यस्य आधिकारिक शुभारम्भावधौ मन्त्री अमित शाहः सबलं प्रावोचत् यत् एषः प्रयासः सहकारिता क्षेत्रे एकः क्रान्तिकारी पदक्षेपो वर्तते। तेन प्रतिपादितं यत् भारत टैक्सी इत्यस्य मुख्योद्देश्यं वर्तते यत् यानचालकाः सारथी इति नाम्ना संबोधिताः भविष्यन्ति, सहैव साक्षात् अंशधारिणः च भविष्यन्ति। विश्वस्य कस्यापि अर्थव्यवस्थायाः शक्तिः तस्य MSME क्षेत्रस्य योगदाने निहिता अस्ति इति उपराष्ट्रपतिः CP राधाकृष्णन् न्यगादीत्। अद्य नवदेहल्यां विश्व MSME 2026 दिवसावसरे आयोजितम् एकं कार्यक्रमम् अभिसम्बोधयन् तेन प्रख्यापितं यत् भारते MSME क्षेत्रं प्रथमतया उद्यमीनां साहसस्य उद्यमशीलताया च प्रतीकं वर्तते। प्रधानमन्त्री संग्राहालय पुस्तकालयेन अद्य पूर्व प्रधानमन्त्रिणः PV नरसिंह रावस्य 50th जयन्त्यवसरे तस्य जीवनं न्यासं च अभिलक्ष्य एका प्रदर्शनी समायोजिता। अस्याः प्रदर्शिन्याः उद्घाटनं PMML कार्यकारी परिषदः अध्यक्षेण नृपेन्द्र मिश्रेण विहितं। तदनन्तरं प्रधानमन्त्री संग्रहालये आगन्तुकानां कृते इयं मुक्ता कृता। अस्यां प्रदर्शिन्यां PV नरसिंह रावस्य सार्वजनिक जीवनस्य उत्कृष्टायाः यात्रायाः संस्मरणानि, दुर्लभानि च छायाचित्राणि, आधिकारिक प्रपत्राणि, भाषणानि, अभिलेखीय सामग्र्यश्च प्रदर्शिताः सन्ति। अमेरिकायाः कैलिफोर्निया राज्यस्य फुलर्टन नगरे प्रवृत्तायां US ओपन बैडमिंटन प्रतियोगितायां भारतस्य देविका सिहागः रौनक चौहानः च स्वस्व वर्गेषु विजयम् अवाप्य प्रागुपान्त्य चक्रे प्रविष्टवन्तौ। फीफा विश्वकप स्पर्धायां मिस्र देशः ईरान देशेन सह अन्तिमे जी समूहस्य द्वन्द्वे 1-1 इति अंकैः समता अवाप्य प्रथमतया फीफा विश्वकप स्पर्धायाः नॉकआउट इति चरणे प्रविष्टः। अस्मिन् द्वन्द्वे ईरान देशस्य रामिन रेजाइन क्रीडायाः नायकत्वेन उद्घोषितः। अधुना राउंड ऑफ 32 चरणे तस्य सम्मुखीकरणं ऑस्ट्रेलिया दलेन सह भविष्यति इति वार्ताः।
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇప్పుడు వింటారు రంగస్థలి కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ బుర్రకథ వినిపిస్తారు శ్రీ ఆర్ ప్రభాకర్ బృందం గారు.

0: తందాని తందానా
1: అలి దాసవార కౌలను దలచి
0: తందానా తందాని తందానా
1: శ్రీనాథుని పో తన్నను దలచి
0: తందానా తందాని తందానా
1: భారత మాతకు మంగ

0: అవి అంటే కాపిటీలకు కాపుసారలకు సాటి రాదంటూ సిరిసిరి ముమ్మంటూ రాశారు మీకు. అవి
1: అలా రాయలేదు నాయన.
0: ఎలా రాశాడు?
1: బాల రసాల శాల దేశం అంటే మట్టి కాదు,
0: మట్టి కాదు,
1: దేశం అంటే మనుషులు. ఇట్టి దేశమును ప్రేమించమన్నా, మంచిదన్నది పెంచమన్నా.
0: ఓహో,
1: శ్రద్ధగా వినాలి నాయన.
0: ఓహో,
1: నలమో రూపము.

0: ఆరోగ్యము లేని బ్రతికే అందుకే అందరు ఆరోగ్య విషయాలు ఆలోచించండి. అందుకే అందరు ఆరోగ్య విషయాలు ఆలోచించండి. ఆరోగ్యమే వరంగా
1: ఆచరణ బలంగాను, ఆచరణ బలంగాను, ఆచరణ బలంగాను.
0: అసలు ఈ ప్రపంచంలో భాగ్యవంతులు అంటే ఎవర్రా?
2: ఎవరంటే మూడు పూటలు తిండి తినేవాడు
0: కాదు,
2: అయితే మేడలున్నవాడు
0: కాదు,
2: డబ్బు డబ్బున్నవాడు
0: కాదు,
2: మరి బాగా జబ్బున్నవాడు.
0: నార్మల్ వీరెవ్వరు కాదురా సోదరా. ఈ ప్రపంచంలో ధనవంతులున్నా, బలవంతులున్నా, గుణవంతులున్నా, ఘనవంతులున్నా, బుద్ధిమంతులు ఉన్నా, నీతిమంతులున్నా, ఆరోగ్యవంతులే మా భాగ్యవంతులు. అందుకే వైద్య శాస్త్రం అన్నది
2: ఏమని,
0: ఆరోగ్యమే మహాభాగ్యమని. కోటి సంపద ఉన్న వారి కంటే నేటి ఆరోగ్యంగా ఉన్నవారే మిన్న, ఐశ్వర్యం కన్నా ఆరోగ్యమే మిన్న, ఆరోగ్యం లేకపోతే సున్నా,
1: సున్నా.
0: అందుకే నైనా ఆరోగ్య విషయాలను మనం ఈనాడు చెప్పడానికి వచ్చాం సోదరా.
2: అంటే
0: మా ఆరోగ్యం,
2: మా ఆరోగ్యం గురించి మాకు తెలియదు, మీరు వచ్చి చెప్తున్నారా?
3: ఏంటి విషయాలు చెప్తాం విన్నాయినా? మరి
0: కాదు నాయనా,
2: మరి
0: ఆరోగ్యం కోసం అందరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఈనాడు ఉంది. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.

0: మరుగు అంటున్నారు, మంచి అంటున్నారు, మీరు అంటున్నారు, మీరు అంటున్నారు. అసలు ఇంతకు మీరు చెప్పేది ఏంట్రా?
1: ఈనాడు సంపూర్ణ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడం కోసం విస్తృత ప్రచారంలో భాగంగా ఈ రోజు మనంలో మరుగు దొడ్ల పైన చెప్పబోని తిమి సోదర, ముఖ్యంగా మహిళల గౌరవానికి శుభోదయం పలికేందుకు, మానవాళి మనగడకడు నవోదయం చూపేందుకు, పగటి పూట నడి వీధుల వెంట నడిచి ఊరి బయట మల విసర్జన వెళ్ళటానికి అవమానం, సిగ్గు
2: సిగ్గు,
1: చిన్నతనం
0: చిన్నతనం,
1: ఏలనా
0: అబ్బా వేలా కోలం
1: ఎలా కోలం, ఇబ్బందులు, చీకటి పడితే తప్ప బహిర్భూమికి వెళ్ళలేనటువంటి పరిస్థితి
0: పరిస్థితి,
1: విషకీటకాల వల్ల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి,
0: ఓహో
1: వర్షాకాలం వచ్చిందంటే బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి
0: పరిస్థితి,
1: ఇటువంటి అస్తావ్యస్త పరిస్థితుల్లో మన మానవ్యవస్థ సుస్థిరంగా ఉండాలంటే అన్నిటికి సమాధానం ఒక్కటే
0: ఒక్కటే,
1: అదే
0: అదే
1: అదే
0: అదే
1: అదే
0: అదే, ఇది అదే అంటే ఇదేరా?
1: అరే అది కాదురా,
0: మరి ఏది?
1: అన్నిటికి సమాధానం మరుగో దొడ్ల నిర్మాణం,
3: అన్నిటికి సమాధానం మరుగు దొడ్ల నిర్మాణం,
1: అన్నిటికి సమాధానం.

0: మరుగుదొడ్లు అంటారు మాకెందుకు రా మరుగుదొడ్లు, మేము ఎక్కువ జామునే లేచి అంటే పొద్దుగానే లేచి చెంబులు చేత పట్టుకొని పొలం గట్లెంబడి కొందర, చెరువు గట్లెంబడి కొందర, మరి పుట్ట చాటున కొందర, గట్టు చాటున కొందరు, అందరము వెళ్ళి ఒక బీడి ముట్టించుకొని హాయిగా కూర్చొని వస్తామంటే నోరే 5 నిమిషంలో పని ముగించుకొని వస్తాం. అంత మాత్రానికి మరుగుదొడ్లు అంటావెందుకురా? రే అసలు మా తాత కట్టుకున్నారా మరుగుదొడ్లు? మా నాన్న కట్టుకున్నారా మరుగుదొడ్లు? మరి ఎవరు వాళ్ళు కట్టుకున్నారు మరుగుదొడ్లు? మాకెందుకురా ఇప్పుడు ఈ మరుగుదొడ్లు? రే మా ఊరి పొలం గట్లే మాకు మరుగుదొడ్లు.
1: అలా ఊరు చిరా ప్రదేశాల్లో మరుగుదొడ్లు వెళ్ళటం వల్ల వచ్చా రోగాలు ఏంటో నీకు తెలియక నీవు మీ ఊరు వాళ్ళు అలా చేస్తున్నారు.
0: అంటే ఎప్పటి నుంచో మా మేమందరం అక్కడికి పోయి వస్తుంటే ఎప్పుడు రాని రోగాలు ఇప్పుడు వస్తున్నాయా? ఏంటో మీరు వచ్చి కొత్తగా చెప్తున్నారేంట్రా?
1: అరే కొత్తగా చెప్పడం కాదు, మాట ఒకటి చెప్తారు. ఊరు బయట మల విసర్జన
0: చేయటం వలన
1: 1000 మంది పిల్లల్లో 62 మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు.
0: అమ్మో అమ్మో అమ్మో అంతమంది చనిపోతున్నారా?
1: ఏంటి 1000 మంది పిల్లల్లో 66 మంది పిల్లలు చనిపోతున్నారు.
0: చనిపోతున్నారా?
1: ఊరు బయట మల విసర్జన చేయడం వల్ల 1000 మంది పిల్లలు 60 మంది పిల్లలు చనిపోతున్నారా? అవునైనా చనిపోతున్నారు. దానికి కారణం ఆరు బయట మల విసర్జన చేయడం ఒక సాంఘిక దురాచారం, దాని వల్ల రోగాలు వస్తున్నాయి. విను చెబుతాను అమ్మలారా.

0: కలరా
1: మలం వల్ల కలిగించును మన బతుకులు అరిగించును ఈనాడు వైరు భూమిలో మల విసర్జన చేయటం వల్ల ఆ మలం పైన ఈగలవాలి ఈగలు మనం తినే ఆహార పదార్థాల పైన వాలి పరగ్రహము ఆహారంపై విసర్జిస్తుందంట ఈగ. ఉదాహరణకు ఒక్క గ్రాము మలములో కోటి వైరస్లు, 10 లక్షల బ్యాక్టీరియలు, 1000 పరాణ

0: మా కొడుకు ఏమో మా ఆకిట్లనే కూర్చుంటాడని ఈయన ఏ కూర్చుండే పెడతారు రోడ్డు మీద ఇంటి ముందు. మలవు పైన వీగలు వాలి ఆ చిన్నపిల్లవాడేం బట్టి వచ్చి అవి కూడా ఇంట్లోకి చేరుకొని, అరే ఆ పిల్లగాడు తినే అన్నములు అవి కూడా వాళ్తాయి కదా, మరి ఆ ఆ ఈగలు తిన్న అన్నముని పిల్లగాడు తింటే రోగాలు రావురా, అందుకని ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు కట్టుకుని
1: ఇక రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?
0: అదే ఈగల్ని అరికట్టాలి.
1: అరే ఈగల్ని అరకట్టడం అరికట్టడం కాదు,
0: మరి ఏంటి
1: ఆరు బయట నైనా మల విసర్జన చేయడం ఆపివేయాలి.
0: మల విసర్జన చేయడం ఆపివేస్తే మరి ఇది ఎలా రాపోయేది?
1: దీనికి వెళ్ళకుంటే ఎలాగ
0: ఎలాగ మరి కడుపుపి సావం.
1: ఒరే ఒరే ఒరే ఒరే నైనా, అందుకే
0: ఓహో
1: వీటన్నిటికి సమాధానం వ్యక్తిగత మరుగుదొడ్లే.
0: మరుగుదొడ్లే
1: వ్యాధులనే తొలగించగా,
2: వ్యాధులనే తొలగించగా
1: సమాధానమే వదిలించరు.

0: మరుగుదొడ్లు నిర్మించగాసే,
1: మరుగుదొడ్లు నిర్మించగాసే,
0: ఊరు గౌరవం
1: పెంచగాసే, ఊరు గౌరవం పెంచగాసే,
0: అదిగినదో.

0: అందుకే సోదర ఆరోగ్యంగా ఉండాలంటే
1: ఉండాలంటే
0: ప్రతి ఒక్కరు
1: ఆహా
0: ఇంటికొక్క మరుగుదొడ్డు కట్టుకోవాలి.
1: ఇక మీరు ఊకే మరుగుదొడ్లు కట్టుకోండి కట్టుకోండి అంటున్నారు కదా, ఇక మీరు చెప్పినట్టే కట్టుకుంటాం గానీ మళ్ళీ మేము బయటకే పోతాం.
2: తప్పు తప్పు, చాలా తప్పు.
1: ఎందుకు?
0: అప్పుడు పశువులకు మనకు తేడా ఏముంటుంది సోదర?
1: మరి
2: మరుగుదొడ్లు కట్టుకోమంటే కట్టుకోవడం సరిపోదు.
1: మరి ఏం చేయమంటారు?
0: వాడకం చేయాలి.
1: ఎలా వాడకం చేయాలి అంటే తెలుసా? మరే వర్షకాలం రాగానే కట్టెలు పిడికలు పెట్టి
2: తట్టలు బుట్టలు
1: పెట్టి దానికి తాళం వేసి మళ్ళీ మేము పోయేది చెరు కట్టకే.
2: అప్పుడు పశువులకు మనకు సమానము నాయన.
1: అంతేనా?
2: మళ్ళా బయటికి వెళ్తారంటే?
1: మరి
2: నాయన మనిషి

ఇంతవరకు మీరు రంగస్థలి కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ బుర్రకథ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

0: నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మీ పేరు చెప్పండి, ఏ ఊరు, ఏ ప్రాంతం?
1: నా పేరు మల్లారెడ్డి, మాది కందవడ గ్రామం, చివల మండలం, రంగారెడ్డి జిల్లా.
0: మల్లారెడ్డి గారు, మీరు పూల సాగు చేస్తున్నారని విన్నాము, తర్వాత ఈ పూల పరిశోధన స్థానంలో జరిగినటువంటి సందర్శనకు కూడా వచ్చారు మీరు. ఈ సందర్భంగా మీ నుండి అనేక వివరాలు మిగతా రైతు సోదరులకు తెలియజేయడం కోసం మీతో ముచ్చటించడం ప్రారంభించాము. అయితే మీరు ఏ పూల సాగు చేస్తున్నారు ముందుగా వివరించండి.
1: చామంతిలా మూడు రకాలు వేసాం, చందమామ, పేపర్ వైట్, ఎల్లో, లిల్లీ.
0: చామంతిలో రకరకాల చామంతులు మీరు సాగు చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ చామంతి విత్తనం ఏ విధంగా తెచ్చుకుంటారు, ఎక్కడ దొరుకుతుంది, ఆ విత్తనం ఏ విధంగా విత్తుతారు, ముందుగా ఆ వివరాలు చెప్పండి.
1: ఆ సీడ్ మా దగ్గర నర్సల్రా, అక్కడ నుంచి వేరే శంషాబాద్ దగ్గరికి వెళ్తాం సార్. అక్కడ నర్సల్రా ఏదైనా దొరుకుతా, అక్కడ నర్సల్రా వాళ్ళు పెడతారు, నారు పెడతారు. వాళ్ళు పెంచిన నారును మేము వాళ్ళు 3 రూపాయలు 2.5 ఒక మొలకిస్తారు సార్.
0: అలా తీసుకొచ్చి మీరు నాటు వేసుకున్నారు. అయితే నాటు వేసే కన్నా ముందు మీరు ఈ యొక్క భూమిని చక్కగా దున్ని చక్కగా అనుకూలంగా తయారు చేసుకునే విధానం ఉంది కదా, ఏ విధంగా మీరు ఈ భూమిని చక్కగా తయారు చేసుకుంటారు ఈ పూల మొక్కలు నాటడానికి?
1: ట్రాక్టర్ తోటి దున్నుతాం సార్. దాన్ని మంచిగా దున్ని రూటోవీటర్ కొడతాము, మంచిగా పెద్ద ఇటు ఉంటే సాగు కనుక రూటోవీటర్ కొడతాము, కొట్టి బెడ్ కొడతాము, బెడ్ కొట్టి పైపులు వరిసి పేపర్ వేసేస్తాం, పేపర్ వేసి వేస్తాం దాన్ని.
0: మరి ఇటువంటి సందర్భంలో మీరు ఈ పూలకు మొక్కలకు కానీ ఏ పంట మొక్కలకు కానీ ఎరువులు అనేటివి వేస్తుంటారు, ఈ దుక్కిలో ఏమైనా సేంద్రియ ఎరువులు వాడతారా?
1: దుక్కిలో ఎరువు వస్తాం సార్ ఫస్ట్.
0: ఆ వివరాలు చెప్పండి.
1: కోడి ఎరువు వస్తాం, పోసి దున్నుతాం దాన్ని.
0: ఏమేమి ఎరువు వస్తారు?
1: ఎరువు కోడి ఎరువు వస్తాం,
0: కోళ్ళ ఎరువు వస్తారు.
1: కోళ్ళ ఎరువు
0: అంటే కోళ్ళ ఎరువు చాలా అనుకూలంగా ఉంటుందా ఈ పూల మొక్కల పంటకి?
1: మంచిగా వస్తుంది. ఇది పెంట ఎరువు ఏమో దొరకదు, ఇప్పుడు పశువులు లేవు మన దగ్గర దొరకదు సామాన్యంగా, ఇక అది ఒక కొనుక్కొచ్చి పోస్తాము.
0: మరి కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎంతో ఆసక్తిగా ఈ పశువులను గోవులను పెంచుకొని, మీరు మీ చుట్టుపక్కల రైతులు ఎవరు అట్లా చేయట్లేదా?
1: చేస్తారు కానీ అది ఆ లెక్క చేస్తే మాకేం మిగిలి సార్, అట్లా చేస్తే వాళ్ళ లెక్క, అట్లా చేస్తే మాకు ఎలాంటి మాకేం మిగిలేదు. అది
0: మీకు ఈ కోడి పెంట బాగా దొరుకుతుంది, మీకు లాభదాయకంగా ఉండాలని మీరు కోడి పెంటను లో దుక్కులో వేసుకుంటున్నారు.
1: వేసి ట్రాక్టర్ తో దున్ని మంచిగా ఇది చేసి.
0: అయితే ఈ లో దుక్కులో కోడి పెంట వేసిన తర్వాత ఈ భూమిని ఏమైనా తడపాలా, నీరేమైనా ఇవ్వాలా ఈ మొక్కలు నాటే ముందు?
1: డ్రిప్ వేస్తాం కదా సార్, వేసినాకనే నీళ్ళిడిచే మొలక పెడతాం.
0: డ్రిప్ ద్వారా మీరు మొక్కలు పెంచుతున్నారు. మరి డ్రిప్ సిస్టమ్ అంటే ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కదా, దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు, ఏమైనా సబ్సిడీ తీసుకొని మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారా?
1: ఏం లేదు సార్, బయటనే కొనుక్కొచ్చినాం. ఇప్పుడైతే ఒకప్పుడు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదు.
0: ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా మీ పంటకు ఉపయోగపడుతుంది?
1: అది 2 సంవత్సరాలు మళ్ళా అది జామ్ అయ్యి వెళ్ళదు సార్.
0: అయితే పూల మొక్కలు మీరు విత్తిన తర్వాత ఈ పంట కాపుకు ఎన్ని నెలలకు వస్తుంది, ఎటువంటి ఆదాయం మీరు పొందుతారు, లేదు నిరంతరం సంవత్సరం పొడినా ఈ మొక్కలు వస్తాయా, ఎటువంటి మొక్కలు మీరు వేస్తున్నారు ఆ వివరాలు చెప్పండి.
1: అది ఒక 40 రోజులల్లా బొండకు వస్తుంది సార్, అది 2 నెలల వరకల్లా కోతకు వస్తుంటారు, 2 నెలల 15 రోజులకల్లా పువ్వు తెంపనీకి వస్తుంది, అట్లా ఒక 2 నెలలు అట్లా వెళ్తాయి, అవతల అయిపోతుంది.
0: 2 నెలల తర్వాత మొక్కలను పీకేసి మళ్ళీ కొత్తగా పెడతారు. అయితే 4 నెలల
1: పేపర్ ఒక సంవత్సరం పనిస్తుంది, అట్లా ఈ పంట వినాక ఇంకొక పంట వరకు ఉంటుంది, అవతల పని అది ఖరాబ్ అవుతుంది.
0: ఎన్ని నెలల పంటగా ఇది పండిస్తారు మీరు?
1: ఇప్పుడు 4 నెలలు అవుతాయి అనుకో, వేసిన 2 నెలలు అవుతాయి, చామంతి 4 నెలలు అనుకో, 4 నెలలు 5 నెలలు
0: 4 నెలల పంట దాదాపుగా ఈ విధంగా. అయితే మీరు ఈ పూలను మొక్కలను కోసి ఈ మార్కెటింగ్ ఎక్కడ మీరు అమ్ముతారు, ఈ వివరాలు ఒకసారి చెప్పండి.
1: గుడి మల్కాపూర్ తీసుకుపోతాం సార్ పూలు మార్కెట్, గుడి మల్కాపూర్. ఇక లేబర్ వస్తారు, 500 కూలీ లేబర్, వేరే ఊరికి వెళ్ళి ఎక్కిస్కరాలి, మా ఊరో దొరకరు, పక్క చీవల నుంచి కానీ ఇంకో వేరే పక్క ఊళ్ళకి ఆటో.
0: గుడి మల్కాపురంలో మీరు అమ్ముతారు? అయితే అంత చక్కగా వివరిస్తున్నారు ఈ బంతి పూల సాగులో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎన్ని కిలోల పంట వస్తుంది, ఆ వివరాలు ఒక్కసారి.
1: ఎకరకు ఎరువులు మసాలా అంతా కొడితే 50-60 వేలు ఖర్చు వస్తుంది సార్ దానికి, అమ్ముతేనేమో 1 లక్ష రూపాయలు అవ్వచ్చు.
0: ఎన్ని కిలోల పూలు ఉత్పత్తి చేయగలుగుతున్నారు మీరు?
1: కోతకు 10 వల్ల 10 క్వింటాల్ వెళ్తుంది, ఒక కోతకు 10 క్వింటాల్ కూడా వెళ్తుంది. ఒకసారి ఇప్పుడు వెళ్ళకపోతే ఖరాబ్ అయితే పోతుంది కూడా.
0: సరే, 10 క్వింటాల్ పూల కోత మీకు వస్తుంది. రేటు ఏ విధంగా మీకు పడుతుంది, తర్వాత
1: రేటు చెప్పేటట్టు ఉండదు సార్. ఇప్పుడు 10 రూపాయలు అమ్మొచ్చు, రేపు 50 రూపాయలు అమ్ముతారు.
0: గత సంవత్సరాలుగా మీరు పూల పంట సాగు చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఆ వివరాలు చెప్పండి. మిగతా రైతులకు కూడా
1: చేనులో ధర కలుగుతుంది, ధర కలగకుండా అట్లా పోతుంది.
0: సరాసరిగా ఎంత మిగులుతుంది, ఎంత పెట్టుబడి, వివరాలు చెప్పండి.
1: మిగులుతుంది, మొత్తమే మిగులకుండా లాస్ అయితే ఏం చేయము. మొత్తమే ఇంత మిగులుతుంది, దాని దానికే వస్తుంది.
0: పెట్టుబడి ఎంత అన్నారు?
1: 50 వేల ఖర్చు.
0: గత సంవత్సరాలుగా అనుభవం సాధించారు కదా, మరి ఎంత సంపాదించారు?
1: ఓ పంట, అదే ఓ పంట వస్తుంది, పంట లక్ష రూపాయలు వస్తుంది, 2 లక్షల రూపాయలు మీద కూడా పడుతుంది సార్.
0: ఓ రకంగా చెప్పాలంటే లాభదాయకంగా ఉంది,
1: 1 లక్ష రూపాయలు మీద పడుతుంది ఒక టైంలో.
0: చక్కగా మీరు పూల పంట సాగు లాభం పొందుతూ ఉన్నారు. అయితే సాటి రైతులకు మీరు ఈ పంట గురించి ఎటువంటి సలహాలు ఇస్తారు ఒకసారి చివరగా తెలియజేయండి. కొత్తగా ఈ పూల మొక్కలను పెంచే రైతులకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు తెలియజేయండి.
1: మా ఊళ్ళో అందరు ప్రతి ఒక్కరు కూడా నర్సరీ నుంచి తెస్తారు మొలకలు. ప్రతి ఒక్కరికి మా ఊళ్ళో తెలుసు, డ్రిప్ లేని పేపర్ లేని వేయరు. కరెక్ట్ ఊళ్ళకు సరిపు లేబర్ కు.
0: తెలంగాణ జిల్లాలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పూల మొక్కల సాగు చేయట్లేదు. ఒకవేళ ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే మీరేం చెప్తారు?
1: నేను పూలు సాగు చేస్తున్నా, పక్క రైతులు కూడా ఈ విధంగా సాగు చేసి పండియాలి. నేను ఈ పంట పెట్టి లాభం పొందుతున్నా, మీరు కూడా సాగు చేయండి, మీరు కూడా లాభం పొందండి.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు.

103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి నారుమడి యాజమాన్యంలో పాటించవలసిన మెలకువల గురించి వివరిస్తారు పోలస శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు. 7:40 సినిమా పాటలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 లలిత గీతాలు. 8:40 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం సూత్రం వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో అంబోజ్ గారి సూక్తులు వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

8:30 బాలభారతి కార్యక్రమంలో భాను మోడల్ స్కూల్ పడవల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 8:50 నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారి ప్రసంగం వింటారు. 9:00 హృదయ రాగాలు, 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్పూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండీ పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీక్ అయిన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్మోస్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్ నాగల్తో సహా 4 జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్ కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత టాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత టాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ టాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అముల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
2: टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इफको, क्रिप्को, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సెహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో దేవికా 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్ మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా ఓజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో. వరి నారుమడి యాజమాన్యంలో పాటించవలసిన మెలకుల గురించి వివరిస్తారు పోలాస శాస్త్రవేత్త కె. రామకృష్ణ గారు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరి నారుమడి యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువల గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. రామకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 90% మరియు మధ్యాహ్నం 47 నుండి 68% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు కొమ్ము రకం గరిష్ట ధర క్వింటాలు ఒక్కింటికి 15,889 రూపాయలు, కనిష్ట ధర 8,009 రూపాయలు, మోడల్ ధర 13,100 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 13,266 రూపాయలు, కనిష్ట ధర 8,425 రూపాయలు, మోడల్ ధర 12,021 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 11,500 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 10,000 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,235 రూపాయలు, కనిష్ట ధర 11,425 రూపాయలు, మోడల్ ధర 12,225 రూపాయలు. మొక్కలు హైబ్రిడ్వి గరిష్ట ధర 2,052 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధరలు కూడా 2,052 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: సూక

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे सुन तो
3: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी स्वतन को.
2: किसको?
3: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
2: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
2: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
2: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
6: కిసాన్ వాణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరి నారుమడి యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువల గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు అందించే వివరాలు వింటారు.
7: ఇప్పుడు రైతులందరూ వర్షాకాలంలో నర్సరీ వేసుకునే సమయం కాబట్టి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెళకువలు మనము చర్చించుకుంటే కొంతవరకు బాగుంటుంది. ఇప్పుడు దీర్ఘకాలిక వరి రకాలైతే దగ్గరగా మనకు 6 నెలల సమయం పడుతుంది కాబట్టి జూన్ మొదటి వారంలో నారుమడులు తయారు చేసుకున్నట్లయితే అది కొంతవరకు శ్రేయస్కరంగా ఉంటుంది. అలా కాకుండా మనం స్వల్పకాలిక రకాలు సాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం అంటే 125 నుంచి 130 రోజుల వరకు దగ్గరగా సాగు చేయాలనుకున్నప్పుడు జూలై మొదటి వారంలో నారు మడి ప్రక్రియ ప్రారంభించినా కూడా కొంతవరకు రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మనము నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాంట్లో ఎటువంటి మెలకువలు పాటించాలి, నారు ఏపుగా ఎదగడానికి మనం చేయాల్సినటువంటి వివిధ రకాల పనుల గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. ముఖ్యంగా నర్సరీ స్థలం ఎంపిక అనేది మనకు దీంట్లో ఒక ప్రధానమైన సూచనగా భావించవచ్చు. దీంట్లో ఏంటంటే నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న స్థలంలో, తర్వాత ఎటువంటి నీడ పడనటువంటి స్థలం కానీ, ఆ తర్వాత ముఖ్యంగా మురుగు నీరు బయటికి వెళ్ళే విధంగా ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే ఈ నారుమడికి సంబంధించినటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. తద్వారా ఏం జరుగుతుందంటే నారు అనేది ఏపుగా ఎదిగి మనకు అనతి కాలంలోనే నాటు పెట్టుకోవడానికి కావలసినటువంటి ఎత్తు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి, నేల కూడా మనకు సారవంతంగా ఉన్నట్లయితే నారుమడి కూడా చాలా ఏపుగా ఎదుగుతుంది, తద్వారా పెరుగుదల అనేది బాగుంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే విత్తనం ఎంపిక, అంటే ఎటువంటి విత్తనాలకు ఎంచుకోవాలి, వాటి యొక్క నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించాలి అనే విషయం పైన కొంతవరకు అవగాహన కల్పించుకుంటే, దీంట్లో ఏంటంటే ధృవీకరించినటువంటి విత్తనాలను, అంటే మనకు విత్తనంలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి, అది సర్టిఫైడ్ విత్తనము, తర్వాత ఫౌండేషన్ విత్తనము, తర్వాత బ్రీడర్ విత్తనము అనేవి 3 రకాల తరగతుల విత్తనాలు ఉంటాయి. అంటే దీంట్లో మనకు ఏ రకమైన తరగతి అయినా కూడా మనకు విత్తనం అనేది బాగానే ఉంటుంది. కాకపోతే సర్టిఫైడ్ విత్తనం అనేది మనకు ఒక సీజన్ వరకు వాడుకోవడానికి ఉంటుంది. ఫౌండేషన్ విత్తనం అయితే మనకు దగ్గరగా 2 సీజన్ల వరకు కూడా మనకు వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా సన్నగింజలు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు రైతు దగ్గరగా 15 నుండి 20 కిలోల విత్తనం అనేది దీనికి సరిపోతుంది. అట్లే మనకు ఏంటంటే ఈ సన్నగింజ రకాలు వేసుకున్నప్పుడు ఇంత వస్తుంది కదా, తర్వాత మనము హైబ్రిడ్ విత్తనానికి కావాలనుకున్నప్పుడు దగ్గరగా 5 నుండి 6 కిలోల విత్తనము ఒక ఎకరాకి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం విత్తనం ఏ విధంగా ఎంచుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నర్సరీ తయారీ అనేది ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. భూమిని ముందుగా దున్నాలి, కలియ దున్నాలి. ముఖ్యంగా పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు కానీ, లేకపోతే వర్మి కంపోస్ట్ అందుబాటులో ఉన్నా కూడా ఒక ఎకరాకి 5 టన్నుల చొప్పున వేసుకున్నట్లయితే నేల యొక్క సారవాన్ని బాగా పెంచి తర్వాత నారు అనేది ఏపుగా ఎదగడానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. నేలని మనం బాగా దున్ని చదును చేసి దీన్ని ఏ విధంగా చెప్తొచ్చు అంటే జంబు చేయడం కానీ తర్వాత దమ్ము చేయడం కానీ అని వాడుక భాషలో పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటంటే నారుమడిలో నీరు పెట్టుకొని దమ్ము చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఎరువులు వేసుకున్న తర్వాత అంతా కలియ దున్నేసుకుంటాం కాబట్టి తర్వాత దీంట్లో లెవెలింగ్ అనేది అంటే నేల అనేది చదునుగా ఉండాలి. ఎందుకంటే నారుమడిలో ముఖ్యంగా చదును చేయడం వల్ల మురుగునీరు అనేది ఎక్కడ కూడా ఆగకుండా నీరంతా బయటకు వెళ్తే మనకేంటంటే ఆ వేసినటువంటి గింజలకు తొందరగా గాలి వెలుతురు ప్రసరణ బాగా జరిగి దాని ద్వారా తొందరగా మొలకలు ఏర్పడి తద్వారా మనకు నారు అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా చదును చేసుకోవడం అనేది చాలా దీంట్లో ముఖ్యమైన విషయంగా మనం పరిగణించుకోవాలి. తర్వాత నారుమడిని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఎత్తుమడులుగా మనము రూపొందించుకోవాలి. ఎందుకంటే ఈ ఎత్తుమడులు చేయడం వల్ల మురుగునీరు అనేది తొందరగా బయటకు తీసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే రైతు కూడా ఆ నారుమడుల మధ్యలో ఎత్తుమడుల మధ్యలో తనకు అవసరం ఉన్న విధంగా పురుగు మందుల పిచికారీ అవసరమైనప్పుడు కానీ, తెగులు మందుల పిచికారీ అవసరమైనప్పుడు కానీ, కలుపు మందుల పిచికారీ అవసరమైనప్పుడు కానీ ఇవన్నింటికి కూడా రైతు దగ్గరగా వెళ్ళి పిచికారీ చేయడానికి వీలవుతుంది. అందుకనే ఈ ఎత్తుమడుల తయారీ అనేది ముఖ్యంగా దీంట్లో చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి. ఇంకొకటి ఏంటంటే పురుగులు తెగుళ్ళు కూడా మనకు ఈ ఎత్తుమడులు చేయడం ద్వారా వాటి యొక్క ఉధృతి అనేది కొంతవరకు తగ్గించిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు ఎరువుల నిర్వహణ మనము చూసుకుందాం. ఎరువులు ముఖ్యంగా నర్సరీలో ప్రాథమికంగా డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్, తర్వాత పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో దొరుకుతుంది, ఇంకొకటి జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఇదేంటంటే తొలి దశలో మనము నారు వేసినప్పుడు మొలకెత్తిన గింజలు వేసినప్పుడు దీని ద్వారా పోషకాలు అనేవి నారు యొక్క

0: వేరుకి తొందరగా అంది, నారు ఏపుగా పెరగడం కోసము ఉపయోగమవుతుంది. ఇది డిఏపి దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పొటాషియం ఏంటంటే ముఖ్యంగా నారుమడిలో వాటి యొక్క తెగులు మరియు పురుగులను తట్టుకొని మొక్క ఏంటంటే నాణ్యమైన నారుగా పెరగడం కోసము ఈ పొటాష్ అనేది ఎంతవరకు అయినా దోహదపడుతుంది. ఈ విధంగా నారులో ఈ ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. మొక్కలు కొన్నిసార్లు మనకు పసుపు రంగులోకి మారుతాయి, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము దానికి మనం యూరియా ద్రావణం అంటే 2% యూరియా ద్రావణంని 10 లీటర్ల నీటిలో అంటే ఒక 10 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటికి కలిపి నారుమడిలో పిచికారీ చేసినట్లయితే మనకు ఏంటంటే ఆ యొక్క పసుపు రంగు కనిపించినటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా చేయడం వల్ల ఆ నారు అనేది మనకు తొందరగా కోలుకొని ఆ యొక్క లోపాన్ని సవరించుకుంటుంది. ఇంకొకటి, నారుమడిలో మనకు కావాల్సింది కలుపు మందుల నివారణ. అంటే కలుపు అనేది మనం దీంట్లో మనుషుల ద్వారా తీయించుకోవచ్చు, ఇంకొకటి మందుల ద్వారా కూడా కలుపును నివారించుకోవచ్చు. జనరల్గా మనకేంటంటే విత్తిన 3 నుంచి 4 రోజుల తర్వాత అవసరమైనప్పుడు ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు రాకముందుకే వేసేటువంటి కలుపు మందులను ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అని మనం వాడుక భాషలో చెప్పుకుంటాము. ఇదేంటంటే మొక్క ముఖ్యంగా తొలి దశలో 10 నుంచి 15 రోజుల వరకు కలుపు బారి నుండి నారుని బాగా రక్షిస్తుంది. ఎందుకంటే ఈ కలుపు అనేది తొలి నాళ్ళలో పంట మొక్కలకు వేస్తున్నటువంటి యూరియా కానీ డిఏపి కానీ తర్వాత వాటికి వస్తున్నటువంటి గాలి వెలుతురు అన్నింటినీ కూడా పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలు అనేవి తీసుకొని పంట మొక్కల కంటే కూడా కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు నారుమడి అనేది సరిగా ఎదగదు. సకాలంలో మనకు నాటు పెట్టుకోవడం కోసము అనుకూలంగా నారు అనేది ఆశించిన స్థాయిలో ఎదుగుదల చూపించదు. సో అందుకని కంపల్సరీ మనకు ఏం చేయాలంటే ఈ కలుపు మందులు ఈ విధంగా మనం తగిన సమయంలో వాడినట్లయితే కలుపు నుంచి వచ్చేటువంటి అన్ని రకాల సమస్యను కూడా మనం సమర్థవంతంగా అధిగమించిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి, పురుగు మరియు తెగుళ్ళ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ కనిపించినట్టయితే మనకు వెంటనే మనం ఏం చేయాలంటే ఆకు మచ్చలు కానీ తెగుళ్ళకు సంబంధించినటువంటి మచ్చలు కనిపించినప్పుడు ఏం చేస్తాము, వాటికి సంబంధించినటువంటి శిలీంద్రనాశినులు మొక్కలపైన పిచికారీ చేసినప్పుడు అవి మనకు సమర్థవంతంగా ఆ శిలీంద్రాలను అవి నాశనం చేసి పంటను ఏపుగా పెరిగేటట్లు తోడ్పడతాయి. ఇంకొకటి, నారు అనేది ఏ వయసులో నాటుకున్నట్లయితే శ్రేయస్కరంగా ఉంటుందంటే ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అయితే 20 నుండి 25 రోజుల సమయంలో నాటు అనేది ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే తొందరగా మొక్కలు పిలకలు పెట్టి ఆశించిన స్థాయిలో ఏపుగా నారు ఎదిగి పంట ఎదిగి దిగుబడి అనేది ఆశించిన స్థాయిలో రావడం కోసము కంపల్సరీగా మనము 20 నుండి 25 రోజుల మధ్యలో ఈ స్వల్పకాలిక రకాలకు సంబంధించినటువంటి నాటును నాటుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మధ్యకాలిక రకాలు అనుకోండి, మధ్యకాలిక రకాలు సాధారణంగా 25 నుండి 30 రోజులు నాటు పెట్టినట్లయితే 25 నుంచి 35 రోజుల మధ్యలో పెట్టినప్పుడు ఇది మనకు దిగుబడి అనేది కరెక్ట్గా అనుకున్న స్థాయిలో వస్తుంది, అన్ని రకాలుగా దోహదపడుతుంది. ఒకవేళ దీర్ఘకాలిక రకాలు మనము నాటాలి అనుకున్నప్పుడైతే దగ్గరగా మనకు 30 నుండి 35 రోజుల వయసు ఉన్నటువంటి నారును మనము వరిమడిలో నుంచి తీసుకొని ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే దిగుబడి అనేది ఆశించిన విధంగా పొందవచ్చు. ఇంకొకటి, ముఖ్యంగా ఈ నర్సరీ ఎంపికలో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే చాలామంది రైతులు విత్తనాలను మండే కట్టకుండా నేరుగా అంటే ఆ పొడి గింజలను మాత్రమే నర్సరీలో నారుమడిలో డైరెక్ట్గా విత్తడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు గింజల్లో ఉన్నటువంటి సుప్తావస్థ అనేది అదే విధంగా ఉండిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే గింజ యొక్క మొలక శాతం అనేది తగ్గి నారు అనేది సమపాలలో సరిపోయేంత విధంగా నారు అనేది అందకపోవచ్చు. సో అందుకని కంపల్సరీ ప్రతి రైతు కూడా గింజలని మండే కట్టడము చేయాల్సి ఉంటుంది. మండే కట్టడం అంటే మనము 24 గంటలకు ముందు 25 కేజీల గింజలైనా కానీ 20 కేజీల గింజలైనా కానీ నీటిలో నానబెట్టుకోవాలి. 24 గంటలు కంపల్సరీ ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. 24 గంటలు అంటే ఇంకొకటి దీంట్లో మనం ఏం చేయాలంటే ముఖ్యంగా శిలీంద్రనాశినులు అనేది కలపాలి. దాన్ని కార్బండిజమ్ కానీ మ్యాంకోజబ్ కానీ లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున, అంటే మనం తీసుకున్నటువంటి గింజలు నానబెట్టడానికి మనం ఏదైనా ఒక డ్రమ్ తీసుకున్నాం అనుకోండి, అది 200 లీటర్ల నీటిలో సమకూర్చుకుంటుంది. సో అలాంటప్పుడు 200 గ్రాములు కాబట్టి 1 లీటర్ నీటికి 1 గ్రామ్ శిలీంద్రనాశిని తీసుకోవాలంటే 200 లీటర్ల నీటికి 200 గ్రాముల కార్బండిజమ్ని ఆ డ్రమ్లో కలిపి ఈ గింజలని నాటుకున్నట్లయితే ఏమవుతుందంటే తొలి దశలో వచ్చేటువంటి శిలీంద్రాలకు సంబంధించినటువంటి అన్ని రకాల తెగుళ్లను ఈ కార్బండిజం అనే మందు ద్వారా విత్తన శుద్ధి చేయడం ద్వారా మనము సమర్థవంతంగా దీన్ని అరికట్టిన వాళ్ళము అవుతాము. ఇంకొకటి, కొన్నిసార్లు ఆ విత్తనము యొక్క సుప్తావస్థ అని చెప్పుకున్నాం కదండి, ఈ సుప్తావస్థను మనము నిర్మూలించాలంటే యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాసిడ్ అంటే మార్కెట్లో డైల్యూటెడ్ H2SO4 అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక బస్తాకి దగ్గరగా ఒక 50 నుంచి 100 ml వరకు ఉంటుంది. ఇది ఒక డ్రమ్లో కలుపుకొని ఆ గింజలని దాంట్లో నానబెట్టుకోవడం వల్ల ఈ విత్తనములకు ఉన్నటువంటి సుప్తావస్థ కూడా నిర్మూలించబడుతుంది. తద్వారా అన్ని రకాల గింజలను కూడా మొలకెత్తించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మండి కడుతున్నప్పుడు అది నీటిలో గింజలను మనము జార విడిచినప్పుడు కొన్ని రకాల గింజలు అనేవి మనకు తేలియాడుతూ కనిపిస్తాయి. వీటి యొక్క అర్థం ఏంటంటే ఆ తేలియాడుతున్న గింజలు సరిగా నాణ్యత లేదన్నట్లు, దాంట్లో సరిగా అభివృద్ధి చెందలేదని మనం గమనించాలి. మనం ఏం చేయాలంటే ఆ గింజలను తీసేసి అంటే తీసి బయటపడేసుకోవాలి. ఎందుకంటే అది గింజలు మొలకెత్తడానికి ఆస్కారం ఉండదు, ఇంకా తద్వారా మొలక శాతం కూడా తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని మనం వెంటనే తీసి పక్కకు పెట్టుకున్నట్లయితే తద్వారా మొలక శాతం అనేది పెరుగుతూ వస్తుంది. ఇంకొకటి, తెలిపినటువంటి అన్ని రకాలైనటువంటి సలహాలు సూచనలు రైతులు ముఖ్యంగా తూచా తప్పకుండా పాటించినట్లయితే కంపల్సరిగా రైతులకు ఆశించినటువంటి దిగుబడి సాధించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి కేంద్రం నిజామాబాద్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
1: ఇంతవరకు మీరు వరి నారుమడి యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువల గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాము.

0: గేయము.
1: జానపద గేయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వయ్యారి భామ కలుపు నిర్మూలన గురించి కొన్ని వివరాలు వింటారు. వయ్యారి భామ ఒక హానికరమైన సమస్యాత్మక కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి అని కూడా పిలుస్తారు. వయ్యారి భామ కలుపు మొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందింది. దిగుమతి అయిన గోధుమ ద్వారా 1950వ దశకంలో మన దేశంలో ప్రవేశించి తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే దేశమంతా విస్తరించింది. మన రాష్ట్రంలో ప్రవేశించి తర్వాత కొద్ది సంవత్సరాల్లో పంట పొలాల్లోనూ, బంజరు భూముల్లోనూ, జనావాసాల్లోనూ విస్తరించింది. పార్థినియం ఒక ఏకవార్షిక మొక్క. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది 4 వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. దీని పుష్పాలు తెల్లగా ఉంటాయి. ఒక్కొక్క పార్థినియం మొక్క దాదాపుగా 10,000 నుండి 50,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది నల్లరేగడి భూముల్లో అధికంగా పెరుగుతుంది. అధిక విత్తనోత్పత్తి, సమర్థవంతమైన విత్తన వ్యాప్తి, ఇతర మొక్కలపైన రసాయనాల ప్రభావం, పశువులు తినలేకపోవటం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే అంతర్గత వ్యవస్థ మొదలైన కారణాలు పార్థినియం మొక్క ఇంతగా విస్తరించడానికి దోహదపడుతున్నాయి. మరి పార్థినియం వల్ల నష్టాలు అనేక ఉన్నాయి. పార్థినియం మొక్క మానవులకు, జంతువులకు, ఇంకా మొక్కలకు ఎంతో హాని కలుగజేస్తుంది. పంట పొలాల్లో 40% దిగుబడిని, పశుగ్రాస పంటల్లో 90% దిగుబడిని తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్ల నుండి స్రవించబడే కొన్ని రకాల రసాయనాలు పైరు మొక్కలను పెరగనీయక దిగుబడిని తగ్గిస్తాయి. పార్థినియం ఉత్పత్తి చేసే పుప్పొడి టమాటా, వంగ, మిరప, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటిలో ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. పార్థినియం

0: విస్తీర్ణంలో విస్తరించి ఉన్నప్పుడు ఈ పద్దతి సాధ్యం కాదు. పార్థినియాన్ని పూతకు రాకముందే పీకివేసి తగులబెట్టడం కాని లేదా కంపోస్టు తయారు చేయడం కాని చేయాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే పీకిన మొక్కలను వెంటనే తగులబెట్టి విత్తన వ్యాప్తిని నిరోధించాలి. పార్థినియం వల్ల ఎలర్జీ కలుగని వ్యక్తులను ఈ పనికి నియమించాలి లేదా చేతులకు తొడుగులను ధరించి పీకివేయాలి. బంతితో పంట మార్పిడి చేస్తే తరువాత వేసే పైరులో పార్థినియం ఉధృతి తక్కువగా ఉంటుంది. పార్థినియం మొక్కలను ఉపయోగించి దానితో ఎరువు తయారు చేయవచ్చు. పార్థినియం మొక్కలను పీకిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి దానిని నేలపై 10 సెంటీమీటర్ల మందంతో పరచాలి. దీనిపై ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రాన్ని చల్లాలి. మళ్లీ దానిపై 0.5% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మళ్లీ దానిపై 10 సెంటీమీటర్ల మందంతో ముక్కలుగా కోసిన పార్థినియాన్ని పరిచి శిలీంద్రాన్ని యూరియా ద్రావణాన్ని చల్లాలి. ఈ విధంగా 1 మీటరు ఎత్తు వచ్చే వరకు చేయాలి. చివరిగా దాన్ని గాలి చొరబడకుండా బురదతో కాని లేదా బంకమన్నుతో కాని ప్లాస్టరింగ్ చేయాలి. తేమ శాతం 50 నుండి 60 వరకు ఉండేట్లు చూడాలి. 2 వారాల తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. 40 నుండి 45 రోజుల్లో కంపోస్టు తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఎరువు మంచి పోషకాలను కలిగి ఉంటుంది. వయ్యారి భామ కలుపు నిర్మూలన గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45. ఇప్పుడు వింటారు సినిమా పాటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్ తో.
2: ఇప్పుడు విందాం ఖుషీ చిత్రంలో దేవన్ సమంత ఫర్నాండ్ కల్పన ఆలపించిన AM రత్నం గీతం. సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో తనకు ఘన స్వాగతం పలికిన సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ధన్యవాదాలు తెలిపారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి, ఆప్తమిత్రుడు అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుజరాత్లో సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత్ టాక్సీ

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:01. ఇప్పుడు ఉంటారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా ధర్మక్షేత్రం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరందరి కోసం ధర్మక్షేత్రం సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో ఒక ప్రకటన వింటారు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: అభిరుచి కార్యక్రమంలో మరోత్తరం గణేష్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కోరుట్ల మోహన్ రావుపేట నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహర్షి, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, రాఘవ, సూర్యకళ, భాగ్యవ, రాహుల్, వీరందరి కోసం గణేష్ సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799050505.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం పూలరంగడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఏంజల్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరి కోసం పూలరంగడు సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం మజ్ను సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుల నుండి భారత్ లాల్ పరదేశి, శాంతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివసాయి, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం మజ్ను సినిమా నుండి ఈ పాట

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. బొంబాయి ప్రియుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కోరుట్ల మోహన్రావుపేట నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహర్షి, అనుశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్, రాఘవచారి, సూర్యకళ, భాగ్య, రాహుల్, వీరందరి కోసం బొంబాయి ప్రియుడు సినిమా నుండి ఈ పాట.

0: ఓహో హిందోళ బాగుంది, పాడండి పాడండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశభోంసే అక్షర

శ్రోతలు ఇంతవరకు అమిరు చేయు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని లలిత గీతాలు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లూకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరిక్ మరియు రిఫ్రో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే మరో గమనిక. ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ పట్ల వచ్చే గుండె జబ్బుల గురించి మరి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరో లలిత గీతం.

ఇంతవరకు మీరు నిర్దయుతల కార్యక్రమం ఉన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ముందుగా వింటారు హిందీలో పాట, హిందీలో వార్తలు. అంతవరకు ఇదే పాట వింటారు.